శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 44 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అక్షర జ్ఞానం, ఆధ్యాత్మిక యానం ఈ అంశం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు.

అక్షరంబు వలయి కుక్షి జీవనులకు అక్షరంబు జివ్వకు ఇక్షురసము, అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబులోక రక్షితంబు. మానవులకు అక్షరజ్ఞానం అవసరం. ఇది నాలుకకు చెరకురసం వంటిది, జీవితానికి రక్షణ కల్పిస్తుందని ఈ చాటు పద్య భావం. ఇంకా ఈ అక్షరజ్ఞానం మానవులను ఆధ్యాత్మిక వైపు నడిపించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. అక్షరం అంటే నశింపనిది అని ప్రముఖ అర్థం. దీనినే జీవాత్మ, పరమాత్మ అని కూడా చెప్తారు. ఇంకా ఓంకారం, పరబ్రహ్మం, మోక్షం, తపస్సు, యజ్ఞం మొదలుగా గల ఆధ్యాత్మికపరమైన అర్థాలు కూడా ఉన్నాయి. కనుక అక్షరాలతో ఆధ్యాత్మికతను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ అంటే అహం, అహం బ్రహ్మాస్మి, నేనే సాక్షాత్ పరబ్రహ్మరూపం, నేను భగవంతుడు వేరు కాదు, బ్రహ్మాండమంతా నాలోనే ఉంది, సర్వం బ్రహ్మమయం. ఈ భావముతో జీవుడు దేవుడవుతాడు. ఆ అంటే ఆత్మ, శరీరాన్ని నడిపించే చైతన్య శక్తే ఆత్మ. ఆత్మ శరీరం కలిసి ఉన్న రూపాన్నే జీవాత్మ అంటారు. జీవాత్మ విశ్వవ్యాప్తమైన పరమాత్మతో సంబంధం ఏర్పరచుకొని ఆత్మస్థితికి చేరి ముక్తి పొందుతుంది. ఈ అంటే ఇహం, ఇహం అంటే ప్రస్తుత భౌతిక ప్రపంచం. ఇది భౌతిక విషయాల పట్ల ఆరాటం కలిగిస్తుంది. దాని నుండి నిరంకార స్థితికి వచ్చి పరమాత్మతత్వంలో జీవిస్తూ పరలోకాన్ని చేరుకోవాలి. ఈ అంటే ఈశ్వరుడు. నిజానికి భగవంతుడు నిరాకారుడు. ఆ పరమాత్మనే ఇబ్రహీం అల్లాను నూర్ రూపంలోనూ, బుద్ధుడు జ్యోతి రూపంలోనూ, యేసుక్రీస్తు వెలుగు రూపంలోనూ ఆరాధించారు. ఊ అంటే ఉపకారం, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇంకా పరోపకారమిదం శరీరం అన్నారు పెద్దలు. పరోపకారం చేయడం పుణ్యమని, పరాపకారం చేయడమే పాపమని మన విశ్వాసం. ఇతరులకు సహాయపడడంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదు కదా. ఊ అంటే ఊపిరి, ఊపిరి అంటే శ్వాస. శ్వాస ఉన్నంత వరకే మనిషి జీవితం. శ్వాస మీద ధ్యాస ఉంచడమే ప్రాణాయామం. ప్రాణాయామం ఒక యోగాంగం, నిశ్చల ధ్యానం చేయడానికి మంచి మార్గం. రు అంటే రుణం, రుణం అంటే అప్పు. ఇది దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అని మూడు రకాలు. రుణము నుండి విముక్తి పొందిన వాడే జీవన్ముక్తుడవుతాడు. ఏ అంటే ఎరుక, ఎరుక అంటే జ్ఞానం, వివేకం, తెలుసుకోవడం. నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ ఎరుక స్వరూపమే సచ్చిదానందం. ఇదే మోక్షానికి సాధనం. ఏ అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏకకాలమందు ఒక విషయమందే మనసును లగ్నం చేయడం. మనసు పరిపరి విధాలు పోకూడదు. చిత్తం శివుని ఎందే లగ్నం చేయాలి. ఐ అంటే ఐశ్వర్యం. నిజానికి ఐశ్వర్యం అనేది మనసును సంబంధించింది. భౌతిక సంపదకు మానసిక ఐశ్వర్యానికి సంబంధం ఉండకూడదు. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడానికి

సిద్ధపడేవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. ఓ అంటే వజ్ర, వజ్ర అంటే ఉపాధ్యాయుడు లేదా గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయించాలి, సద్గతిని సాధించాలి. ఓ అంటే ఓంకారం. ఓంకారం అంటే ఓం అను ప్రణవాక్షరము. మంత్రాలన్నీ ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. ఓం అంటే ప్రపంచానికి దేవుడికి ఆధారమైన నిరాకార సద్గుణ సర్వవ్యాపక పరమాత్మ. ఔ అంటే ఔషధి. అన్నం కూడా ఔషధమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మితాహారం శతాయుష్కరం. సాత్వికాహారం సద్గుణకారకం. అమ్మంటే అందరం. అందరూ ఒక్కటే. అందరూ మనవాళ్లే. సర్వే జన సుఖినో భవంతు అనే భావన అందరిలో కలగాలి. ఆహ అంటే ఆనందం. అందరి ఆనందం నీ ఆనందమైనప్పుడు అదే అసలైన ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, శాశ్వతానందం. ఈ అక్షర జ్ఞానం మనిషిని ఆధ్యాత్మికత మార్గం పట్టిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అది ఆధునిక మానవునికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే వ్యక్తి తనను గురించి తాను తెలుసుకోవడం, తనను తాను సంస్కరించుకోవడం, తనలోనికి తాను పయనించడం, తనను

0: శుద్ధి చేసుకోవడం, తనను తాను విశ్వంతో అనుసంధానం చేసుకోవడం. అందుకు చేయవలసింది అంతర్ముఖ ప్రయాణమే తప్ప బాహ్యపరమైన ఆర్భాటాలు కావు. విశ్వమంతా ఒకటే, మానవుడు ఆ విశ్వంలో ఒక భాగమే. మానవుడు విశ్వానికి ప్రతిబింబమే తప్ప దాని నుండి వేరు కాదు. అతీతం అంతకన్నా కాదు. విశ్వమంతా బ్రహ్మమయమే, తాను బ్రహ్మయే. ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావనతో సాధన చేయగలిగితే సర్వత్రా భగవంతుడే కనిపిస్తాడు. అప్పుడు దేనిని వ్యతిరేకించలేడు, అన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతాడు. జీవితం తప్పక ఆనందమయమవుతుంది. అక్షరంబు లోక రక్షితంబుగాక.
1: ఆకాశవాణి మార్కుపురం కేంద్రం చేనుముచ్చట్లు, ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం వింటారు. యాజమాన్యం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లక్ష్మయ్య గారితో పరిచయం వింటారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో బంతిపూల సాగు యాజమాన్యం గురించి మార్కాపురం అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ఈరోజు బంతిపూల సాగు యాజమాన్యం గురించి, మరి మిగతా పంటలు సాగు చేసేటట్లుగానే పూలు కూడా మరి మంచి దిగుబడి తీసుకోవచ్చు, మంచి ఆదాయం తీసుకోవచ్చు.
1: అవును సార్.
0: కొన్ని ప్రత్యేకమైన రోజులలో అయితే ఇంకా మంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది పూల సాగులో. ఇందులో మన ఏరియాకు సంబంధించి కానీ కొంచెము తక్కువ ఖరీదుతో అందరికి అందుబాటులో ఉండేది బంతిపూలు.
1: అవును సార్.
0: కాబట్టి ఇవాళ మరి రైతులకు బంతిపూల సాగు యాజమాన్యం గురించి చెప్దాము.
1: ఈ
0: బంతిపూల సాగు యాజమాన్యంలో భాగంగా ముందుగా ఎటువంటి నేలలు మరి బంతిపూల సాగుకు అనుకూలం, అందులో రకాలు ఏమేమి రకాలు ఉన్నాయి అనేది ముందుగా తెలియజేయండి సార్.
1: తప్పకుండా సార్. సో ముఖ్యంగా బంతిపూలు మనకు ఈ నేలలు ప్రత్యేకమైన నేలలేం అవసరం లేదు. నీళ్లు త్వరగా వింకిపోయే ప్రతి నేలలో బంతి పంట వస్తుంది. సో ముఖ్యంగా మనది ఇక్కడ ఉన్న ఈ నేలలో కూడా మంచిగా అనుకూలమైన నేలలు మనకు మార్కాపురం పరిసర ప్రాంతాలన్నింటిలో మనకు ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా రెండు రకాలు బంతిపూలు ఉంటాయి మనది ఇక్కడ, ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఒకటి, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఒకటి. సో దీంట్లో ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ ఎలా ఉంటుందంటే హైట్ కొంచెం ఎత్తు కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దిగుబడి కూడా ఉంటుంది. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ హైట్ అదే ఎత్తు కొంచెం తక్కువగా ఉంటుంది. మనం పాట్లో పెట్టుకొని ఇంటి ముందర పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ కోసం కూడా మనం ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని వాడుకోవచ్చు మనం.
0: ఇవి అంటే మన ప్రాంతానికి సరిపోయేటువంటి అనుకూలమైన నేలల్లోనే ఉన్నాయి.
1: అవును సార్.
0: అంటే వీటిలలో మరి రకాలు చెప్పుకోవాలి, రెండు రకాలు చెప్పారు.
1: అవును సార్.
0: మామూలుగా కలర్స్ రంగులలోకి వచ్చేసరికి అంటే పసుపచ్చగా ఉంటాయి, కుంకుమ కలర్లో ఉంటాయి, ఇంకా రెండు మూడు రకాలుగా ఉన్నాయి బంతిపూలు. వీటికి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి రకం ఏమైనా ఉందంటారా, లేకపోతే దిగుబడిలో మంచి అంటే నాణ్యతలో కానీ లేకపోతే ఎక్కువ రోజులు ఉండడంలో కానీ ప్రత్యేకత ఉందంటారా ఈ రకాలలో?
1: ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కొనుక్కునే వాళ్ళ అవసరాన్ని బట్టి ఇప్పుడు రెండింటికి సేమ్ ఒకే రకమైన యాజమాన్య పద్ధతులే ఫాలో చేస్తాము. కాకపోతే మనకు కావాల్సిన వాళ్ళు దండలు ప్రిపేర్ చేయడానికి లేదంటే అదే పూల దండలు ప్రిపేర్ చేయడానికి కానీ లేదంటే డెకరేషన్ పర్పస్ కోసం అయితే ఆరెంజ్ కలర్ బంతి ఎక్కువ డిమాండ్ ఉంటుంది పసుపు కలర్ బంతి కంటే కూడా.
0: సరే, మరి బాగుంది సార్ మీరు చెప్పిన విషయాలు. మరి విత్తన మోతాదు గురించి, అదేవిధంగా మరి నారు నాటే విధానం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్.
1: తప్పకుండా సార్. మనకు విత్తనాలు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 800 గ్రాములు సరిపోతుందండి. ఫస్ట్ మనం ఈ విత్తనాలను ఏం చేసుకోవాలంటే ప్రోట్రేలు ఉంటాయి, వాటిల్లో మొలకలు రెడీ చేసుకోవాలి. మనం విత్తనం నాటిన ఒక 15 రోజులకల్లా మొలకలు వచ్చేస్తాయి, కానీ ప్రధాన మన నేలలోకి పంటలోకి తీసుకెళ్లేటానికి అది ఒక 25 రోజులు వెయిట్ చూడాలి. అంటే 4 నుంచి 5-6 ఆకులు వచ్చేంత వరకు మనం వెయిట్ చూస్తేనే అది తర్వాత త్వరగా గ్రో అవడానికి పెరగడానికి మనకు ఆస్కారం ఉంటుందండి.
0: ఓకే, విత్తన మోతాదు గురించి అది నాటే విధానం అన్న కదా మీరు ట్రైలర్లో అని చెప్పన్నారు. మరి అలా కాకుండా పొలంలో కూడా మరి బంతి సాగు చేస్తున్నారు రైతులు.
1: అవును సార్.
0: దానికి సంబంధించి మరి ఎట్లా
1: వేసుకోవచ్చు సార్? మనం ఒక చదరపు మీటర్కి ఒక 10 కిలోలు బాగా చీకిన ఎరువుని ఒక చదర కిలోమీటర్కి వేసుకొని బాగా కలిగి పెట్టుకొని దాంట్లో మనం విత్తనాలను ఒక బెడ్ ప్రిపేర్ చేసుకోండి. దాని మీద మనం చిన్నగా ఒక లైన్గా విత్తనాలను అలా నాటుకుంటే అవి 20 రోజులకల్లా మనకు చేతికి వస్తాయండి. సో కొన్ని పంటల్లో మనకి విత్తనాలు రాకుండా ఉంటాయి, అలాంటి పంటలు

0: ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కల్టివేషన్లో ఉండే పంట దాంట్లో నుంచి కొమ్మలు, చివరి కొమ్మలు ఉంటాయి కదండి, అవి తీసుకొని కట్ చేసుకొని రూటెక్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది దాంట్లో ముంచి, జస్ట్ ఒక అలా ముంచి పక్కన పెట్టి నాటేసుకున్నా కూడా మనకు కొమ్మలు ఒక 20 రోజుల కల్లా మనకు చేతికి వస్తాయి నాటుకోవడానికి.
1: కత్తిరింపులలో భాగమా అది?
0: అవును సార్.
1: ఇప్పుడు ఒంటరిక్క పూలు కూడా ఉంటాయి బంతి పూలలో.
0: అలాంటి తోటల్లోనే మనకు ఈ ఇత్తనాలు రావు, వాటికి ఈ కత్తిరింపు యాజమాన్యం మనకు మంచిగా పనికి వస్తుంది,
1: ఉపయోగపడుతుంది. ఓకే, బాగుందండి లక్ష్మయ్య గారు.
0: సార్,
1: మరి ఎరువుల యాజమాన్యము, ఇందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి.
0: 25 రోజుల తర్వాత చేతికి వచ్చిన తర్వాత మనం ఒక 40x40 మొక్కకి మొక్కకి దూరం 40, లైన్కి దూరం 30, అలాగే చేసుకోవచ్చు. అది ఆఫ్రికన్ మ్యారీ గోల్డ్. ఫ్రెంచ్ మ్యారీ గోల్డ్కి అయితే అంత ఎక్కువ కూడా ఉండదు, 20x20 సెంటీమీటర్ల మొక్కకి మొక్కకి లైన్కి 20 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకోవాలి. ఎరువు చూసుకుంటే ఒక ఎకరానికి 20 టన్నులు మనం ఎఫ్ఐఎం బాగా చీకిన ఎరువు అంటారు కదా, దాన్ని బాగా కలిగి పెట్టుకుని దున్నుకోవాలి. తర్వాత దానితో పాటుగా 20 నుంచి 40 కిలోలు నత్రజని, 80 కిలోలు భాస్వరము, 80 కిలోలు పొటాష్, ఇంతకుమించి ఇంకేమీ మనకు ఎక్స్ట్రా ఎరువులు అవసరం ఉండదండి. ఈజీగా కల్టివేట్ చేసుకోగలిగే పంట ఇది. నీటి యాజమాన్యం చూసుకుంటే మనకు దీన్ని కంటిన్యూగా నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే తడి ఆరిపోతుందో ఆ టైంలో మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ, అంటే వేసవి కాలంలో వేసే పంటల్లో అయితే మనకు 2 సార్లు పడుతుంది. ఇప్పుడు వర్షాకాలం, వింటర్స్, మెయిన్గా ఇది వింటర్ సీజన్ క్రాప్, సో మనకు వారానికి ఒక్కసారి సరిపోతుందండి. సో అది అలాంటిగా మనకు ముఖ్యంగా నీటి తేమ ఉంచుకోవాల్సిన టైం ఏంటంటే మొగ్గ దశలో నీళ్ళు ఎప్పుడు కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి.
1: ఓకే సార్, బాగుంది. మరి యాజమాన్యం గురించి కూడా చెప్పడం జరిగింది, ఎరువుల సంబంధించి, నీటికి సంబంధించి. ఇప్పుడు మనము కొన్ని రకాల పంటలు మనం పొలంలో వేసినప్పుడు కొన్ని చీడపిడలకైతేనేమి, కొన్ని పురుగులు వాటికి ఆశించకుండా కూడా ఈ బార్డర్ క్రాప్ కింద
0: అంటే
1: ఆ విధంగా కూడా, అంటే వచ్చే పంటకు సంబంధించి ఇవి కూడా కొంత రైతులకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఆదాయం వస్తుంది, అంటే పంటను రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
0: అవును సార్, ఇది ముఖ్యంగా మనం బంతి మనకు మామూలుగా ప్రధాన పంటతో పాటుగా మనం యాజమాన్య శస్యరక్షణ భాగంలో మనం కూరగాయల పంట వేసుకున్నప్పుడు, కిచెన్ గార్డెన్ కానీ లేదంటే మనం ఎక్కువ మోతాదులో మనం కూరగాయలు వేసుకున్నప్పుడు పురుగులు ఆశించకుండా ఈ బంతి అనేది బార్డర్లో వేసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ 50% చీడలు మనం అరికట్టచ్చు మందులు కాకుండా, యాజమాన్య పద్ధతుల్లోనే అన్నమాట.
1: ఆ విధంగా కూడా చేసుకోవచ్చు.
0: అవును సార్,
1: ప్రధానమైనటువంటి సాగు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి పూల కోత ఏ దశలో, అంటే ఎన్ని రోజులకు వస్తుంది, కోసేటప్పుడు మరి జాగ్రత్తలు ఏంటి, దాని తర్వాత కూడా మళ్ళీ ఏ విధంగా మళ్ళా దాన్ని యాజమాన్యం చేసుకోవాలి అనే విషయాలు వివరంగా చెప్పండి సార్.
0: ఓకే సార్, నాటిన తర్వాత 35 నుంచి 45 రోజులకి వీటిని మొగ్గలు వస్తాయండి. ఆ మొగ్గలు చివరి ఫస్ట్ వచ్చిన మొగ్గ తుంచి వేసినట్లయితే, దాన్ని పించింగ్ అంటాము, చించేసినట్లయితే సైడ్గా ఉన్న బ్రాంచెస్ అన్నీ ఇంకా ఎక్కువ ఏర్పడతాయి. సో దాంతోపాటు మనకు రావాల్సిన పూల కంటే కూడా ఒక 50% మొగ్గలు దిగుబడి అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట, పూల దిగుబడి ఎక్కువ అవుతుంది. సో దాని పించింగ్ అనేది తప్పకుండా ఒక 30 నుంచి 45 రోజుల లోపల మనం చేయాలి నాటిన తర్వాత. ఆ మొగ్గలు దించేసిన ఇంకొక 20 రోజులకి ఇంకా ఎక్కువ మొగ్గలు
1: వచ్చేదానికి
0: అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఒక 60 రోజుల కల్లా మనం ఫస్ట్ హార్వెస్ట్ చేయొచ్చు,
1: కోతను
0: తీసుకోవచ్చు. అలాగే 4 నెలల వరకు మనం కోసుకుంటానే ఉండొచ్చు. మళ్ళీ అదేమి 4 నెలల దాకా ఉంటుంది పంట, మనం ఒక 2 నెలలకే మనం ఫస్ట్ దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట.
1: మరి బంతిపూల సాగు యాజమాన్యం గురించి రైతులకు మార్కాపురం అగ్రికల్చరల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారు చాలా విలువైన సమాచారం రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

మీరింతవరకు బంతిపూల సాగు యాజమాన్యం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లక్ష్మయ్య గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించిన విషయం మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ పట్ల మేము ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవైపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం, ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ, ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకులకు యూనిఫామ్ చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలు

0: సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక, కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
2: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం విశేషాలు, అనంతరం శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావాల హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గుర్రం జాష్వా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు మరియు సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 0856. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు అంశం బాల్య వివాహాలు నివారణ. ఈ అంశం గురించి శ్రోతలు మాతో పంచుకోవాలి అంటే మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం గురించి నంద్యాల జిల్లా అనంతపురం ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అండ్ హెడ్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 20th ఏషియన్ గేమ్స్ హైలైట్స్ వింటారు. 10:20 మధుర గీతాలు పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
1: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
0: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా, ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
3: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ అ డాక్టర్. ఏ మెషిన్ క్యాన్ అనలైజ్, ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై అ డాక్టర్ టు ద పేషెంట్. ఏన్ అల్గోరిథం క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
2: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్ కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్, అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ దేశం సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్ట్రపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్

సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ రాబిస్ దినోత్సవం విశేషాలు, అనంతరం శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడువుల తామరా
6: సై బాల్,
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: నేటి మాటలో భాగంగా ప్రపంచ రాబిస్ దినోత్సవం విశేషాలు. రాబిస్ ప్రధానంగా వ్యాధి సోకిన జంతువుల కాటు లేదా లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా కుక్కల కాటు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుక్క లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు గాయాన్ని వెంటనే సబ్బు మరియు ప్రవహించే నీటితో బాగా కడిగి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు అవసరమైన టీకాలు తీసుకోవాలి. అలాగే పెంపుడు కుక్కలు పిల్లలకు సకాలంలో ర్యాబిస్ టీకాలు వేయించడం చాలా ముఖ్యం. వీధి కుక్కలను బాధించకుండా, వాటితో అనవసరంగా ఆడకుండా పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి. ర్యాబిస్ నివారణ సాధ్యమే. అవగాహనతో జాగ్రత్తలతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. మీరింతవరకు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం విశేషాలు విన్నారు. కార్యక్రమంలో శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి స్వీయ కవితలు వింటారు.

జీవన సమరం. జీవన సమరానికి కోడికూత మేలుకొలుపు. బ్రతుకు బండి లయకు భూపాలరాగం శృతి కలుపు. ప్రకృతి ఒడిలో కుక్కి శయ్యపై తనువు మరచి ఆదమరచి ఆకాశం దుప్పటి కప్పుకొని నిదరదామంటే హేమంతం వణుకు పుట్టిస్తుంది. మావటివాడి అంకుశంలా నల్లుల పోరు, అప్పుల వాళ్లలా చెవి దగ్గర దోమల హోరు. కనులైతే మూసుకున్నాను, మనసు మాత్రం మేలుకునే ఉంది. ఇప్పటి వరకు అరిచిన కీచురాళ్ళు అలసి సొలసి నిద్రలోకి జారుకున్నట్టున్నాయి. ఎక్కడినుంచో వినిపిస్తున్న గుంటనక్కల రాగం మూగబోయి ఏ సమాధినో ఆశ్రయించినట్లున్నాయి. నగరం నిద్రలోకి జారుకున్నట్లుంది. నరఘోష నిశీది నిశ్శబ్దంలో కలిసిపోయినట్లుంది. కనులైతే మూసుకున్నాను, మనసు మాత్రం మేలుకునే ఉంది. తూరుపయ్య వస్తే, కోడికూత కూస్తే సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకున్న నేను ఈ సమరాన్ని ఛేదించలేను. నా అంబుల పొదిలోని అస్త్రాలు నిండుకున్నాయి. కర్ణుడికున్న శాపాలు నాకు ఉన్నాయి. తూరుపయ్యకు గ్రహణం పడితే బాగుండు. కోడి గొంతు నిలుమేస్తే బాగుండు. విసిగిపోయిన వింతజీవి ఆలోచన. కనులైతే మూసుకున్నాను, మనసు మాత్రం మేలుకునే ఉంది. తెల్లారింది లేవండోయంటూ కోడి కూసింది. బ్రతుకుబండిని లాగండోయంటూ తూరుపయ్య రానే వచ్చాడు. అరుణోదయానికి అవని మేలుకున్నట్లుంది. ప్రకృతి నిద్రమత్తు వదిలినట్లుంది. పక్షుల కిలకిల రావాలతోటి, పిల్లగాలి సోయగాలతోటి, పరవళ్ళు తొక్కి ఎగసిపడుతున్న ప్రవాహాల హొయ్యలతోటి, ఆడపడుచులు ముంగిళ్ల ముందు చేసే హడావుడితోటి, పనులకు పోయే కష్టజీవుల లల్లాయి పాటలతోటి, అరకకట్టే అన్నదాత రైతన్నలతోటి యుద్ధభూమి మరలా కలకలలాడుతుంది. ఇక్కడ శ్రమ అస్త్రం ప్రయోగించిన అన్నవస్త్రాలు అందకున్నాయి. కష్టజీవులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని అవిశ్రాంతంగా పోరాటం చేసిన జానెడు పొట్టకు గంజే కరువు, ఆ గంజే బడాబాబుల గుడ్డకు ఏ కరువు. బాధలన్నీ నేర్పుగా, బాధ్యతలను ఓర్పుగా, నిత్యం దగాపడుతున్నా నిస్తేజపు నీడలు మనసును అలముకున్నా తూరుపయ్య రాగానే నూతనోత్తేజంతో సమరంలోకి దూకుతున్న బ్రతుకు జీవి నీకు నువ్వే సాటి. భూమాతకు ప్రణమిల్లి ఆనందంగా ఏరువాక సాగించి అరక కట్టి దుక్కి దున్ని ఆశల విత్తనాలు చల్లి ఆకాశం వైపు చూస్తే వరుణుడి కరుణ వర్షించేట్లు లేదు. మెరుపులే తప్ప మేఘం కురవదు, ఉరుములే తప్ప ఉపయోగం ఉండదు. అవసరానికి రావు ఋతుపవనాలు, నీ దయవల్ల పెరుగుతూనే ఉన్నాయి మా రుణాలు. స్వేదంతో నేలను తడిపి సేద్యం చేసినా, శక్తంత సన్నగిల్లి జీవత్సవంగా మిగిలినా, ఖరీఫులో ఖర్చులు మిగలవు, రబీలో రేట్లు పెరగవు. మీ అదృష్టం కలుపు మొక్కలా పెరుగుతుంది, మీ ఆశలకు చీడపట్టి మరుభూమిని చేస్తుంది. అతివృష్టికి అభాగ్యులైనారు, అనావృష్టికి అన్నార్తులుగా మిగిలారు. సాధ్యం కాకపోయినా సేద్యం చేస్తూనే ఉన్నావు, అసాధ్యమైనా అరక కడుతూనే ఉన్నావు. వ్యతలతో బ్రతుకు బీడుగా మారినా భూమాతను ఆరాధిస్తూనే ఉన్నావు. రక్తాన్ని ఇంధనంగా చేసి ఫ్యాక్టరీలు నడిపారు, శక్తంత దారబోసి ఉత్పత్తులు పెంచారు. రాతి యుగాన్ని ప్రగతి యుగంగా మార్చారు, రాతి నేలను గ్రానైట్సుగా మలిచారు. సైరను మోతతో పరుగెడతావు, పేగుల అరుపుకి జోకొడతావు, చచ్చిన ఆకలికి ఎప్పుడో పిండం పెడతావు. సమరం చేసి సాధించావు రోజుకు 8 గంటల పని. వెట్టి చాకిరి చేయిస్తుంటే అడగవే ఇది అన్యాయమని. ఎవరి కోసం ఇంత కష్టం, నీ రక్తం ఇంకితే ఎవరికి నష్టం. కొండను సైతం పిండి చేసే నేర్పు నీది, ఆ పిడికిలి చితికితి దొరబాబుల ఓదార్పేది. మీకు కర్మాగారాలు ఆలయాలు, కార్ఖానాలు క్రతువులు, సమ్మెట దెబ్బల శృతులు, బాధలు మరిపించే సంగీతపు జతులు. ఆలయానికే జీవితం నైవేద్యమవుతున్నా, క్రతువుల సెగకు నీ ఊపిరి ఆవిరి అవుతున్నా, సమ్మెట దెబ్బలకు కండలు కరిగి శరీరం ఎముకల గూడుగా మారుతున్నా, కాకి కవచాన్ని రక్షణ వలయంగా చేసుకున్నావు, కార్మికుడుగానే కడతేరతానంటున్నావు. కార్మిక సోదరులు, కర్షక యోధులు, కష్టజీవులు, శ్రామికులు, అనాథలు, అబలలు, అభాగ్యులు, అన్నార్తులు నా భారతికి ముద్దుబిడ్డలు. లాకౌట్లతో జీవితం డక్కౌట్ అవుతున్నా, నీ నీడన చేరినవారు నిరాశ్రయులవుతున్నా, ఆశ్రయమివ్వ, ఎవరో వస్తారని ఎదురుచూస్తావెందుకు? జోడెద్దులతో జతకలిసి దుక్కి దున్నినా, అన్నపూర్ణ విరియక అన్నార్తులవుతున్నా, సిరులు విరులు కురిపింప ఎవరో వస్తారని ఎదురుచూస్తావెందుకు? శ్రమైక జీవం రెక్కలు ముక్కలు చేసుకున్నా, నింగికెగసిన దోపిడిని ఎదుర్కొనలేని, రెక్కలు తెగిన విహంగాలై అభాగ్యులవుతున్నా, ఎవరో వస్తారని ఎదురుచూస్తావెందుకు? వరకట్నపు ఉరితాడు.

మెడలో మూడుముళ్ల బంధం అవుతుంటే, అబలలు ఆర్తనాదం వినిపించకుండా ఉచ్చు బిగుస్తుంటే, ఎవరో వస్తారని ఎదురుచూస్తావిందుకు? కష్టజీవుల కాయ కష్టానికి గుక్కెడు అంబలి రాకున్నా, వ్యతలతో బ్రతుకు బీడుగా మారుతున్నా, జీవితాన్ని మాగాణం చేయ, ఎవరో వస్తారని ఎదురుచూస్తావిందుకు? సర్వే జన సుఖినో భవంతు అన్నవారు నేడు స్వజన సుఖినో భవంతు అంటుంటే, ఊబిలో చిక్కుకున్న నీకు చేయి అందించేదెవరు? వామనుడి పాదంతో పాతాళానికి తొక్కేవారు తప్ప. పిచ్చుక విమానమైతే గద్ద చూస్తూ ఊరుకుంటుందా? గమ్యాన్ని చేరనిస్తుందా? ఉడుత అంబారీ ఎక్కుతానంటే మావటివాడు చూస్తూ ఊరుకుంటాడా, ఊరేగనిస్తాడా? ధనమదం మృగమవుతుంటే కుందేళ్ల మీద జాలెలా కలుగుతుంది, ఆకలి తీర్చుకోకుండా ఎలా వదులుతుంది? మల్లెతీగ మహావృక్షమవుతానంటే మర్రెనీడ బ్రతకనిస్తుందా, మల్లెల పరిమళాల్ని పంచనిస్తుందా? మీరు సాధు జీవులు కాబట్టే జీవిస్తున్నా జీవత్సవాలుగా మారుతున్నారు. మీకు కుందేలు సింహం కథ చెబుతాను, కుందేలుకున్న తెలివితేటలు మీకు నేర్పుతాను. అందుకే అణగారిన బతుకుల్లో అరుణోదయం రావాలి, అభాగ్యులు అనుకున్నవారు అసాధ్యులు కావాలి, అబలలు అబలలం కాదని సబలమని నిరూపించాలి. రైతే రాజని పైకంటూ పేదరాజని లోపల అనుకునేవారంతా రైతే రారాజు అనేట్లు చేయాలి. కార్మిక శక్తి పిడికిలి బిగిస్తే కుబేరులంతా గులాములు చేయాలి. చేతులు కట్టుకుంటే చప్పట్లెలా కొట్టగలవు, తల దించుకొని బ్రతికితే లోకాన్ని ఎలా చూడగలవు? మారే కాలంతో ప్రతి మనిషి మారాలి, అణ్వస్త్రాలతోనే జీవన సమరం సాగించాలి. చవట సన్నాసి, పెళ్లి చూపుల్లో తక్కువ కట్నానికే తలూపితే నువ్వు అభ్యుదయవాది అనుకున్నాను. షారూఖ్ ఖాను హెయిర్ స్టైలు ఉన్నవాళ్లు సైటు కొట్టినా నీ బట్టతల చూసి ముచ్చటపడి అద్దంతో పనిలేదనుకున్నాను. జిడ్డు కారుతున్న నీ ముఖానికి తోడు అందం అరగ్రాము పెరిగితే నీగ్రోలతో పోలిస్తే నా ఉడ్బి అందగాడేననుకున్నాను. పెళ్లి కొడుకు పెళ్లి పందిరికి కట్టిన దిష్టిబొమ్మలా ఉన్నాడని అమ్మలక్కలు చెవులు కొరుక్కుంటుంటే, చిన్నప్పుడు దిష్టిబొమ్మకు రంగులు అద్ది పుత్తడి బొమ్మతో చేసిన బొమ్మల పెళ్లి గుర్తొచ్చి నీకు రంగులద్దితే మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటావనుకున్నాను. సప్తపదివేళ కాలితో సుతారంగా మీటమంటే రాక్షసత్వంగా నువ్వు ప్రవర్తించినా సరసమనుకున్నాను, కానీ అణచివేత అక్కడే ఆరంభమైందనుకోలేదు. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచేటప్పుడు వెనక్కి తిరిగి మరీ నువ్వు చూస్తుంటే వారకంట చూస్తున్నావనుకున్నాను, కానీ నీ అడుగుజాడల్లో నడవాలని ఆజ్ఞను జారీ చేస్తున్నావనుకోలేదు. నన్ను నేనుగా సమర్పించుకుంది తొలినాటి ఆ మూడు రోజులే. నాలుగో రోజే అర్థమైంది నువ్వు వామనుడి ప్రతిరూపానివని. నది ఆజ్ఞ లేకుండా నదిని దాటి వెళ్ళినట్లు ఎన్నిసార్లు నీ మగతనాన్ని రుచి చూపించావు. నీ కోరిక తీరింది మనిషితో కాదని శవంతోనని ఎప్పుడు తెలుసుకుంటావు? కాఫీ చేదుగా ఉందనే నా ముఖాన కొట్టావే, శాడిష్టుని భర్తగా పొందిన చేదు నిజాన్ని దిగమింగని నేను నిన్నెక్కడ కొట్టాలి చెప్పు? నీ చేతిలో సిగరెట్టు సృష్టిస్తున్న గాలిమేడల పశుత్వానికి నా శరీరాన్ని యాష్ట్రేగా వాడుకున్న మూర్ఖుడివి నువ్వు. తాగే విస్కీలో నా కన్నీళ్లు కలపందే నీకు మత్తు ఎక్కదన్న సంగతి నాకు తెలుసు. సూటిపోటు మాటలతో కొళ్ళపడవందే నువ్వు కాలకృత్యమైనా తీర్చవని నాకు తెలుసు. నీ బూటుకాలుకి నేను ఎన్నిసార్లు ఫుట్బాల్నయ్యానో, నేనెదురొస్తేనే సర్వపాపాలు వచ్చినట్లు ముఖం పెట్టేవో నా మగడా. నేను చదువుకునే రోజుల్లో ఎందరు కుర్రాళ్ళు నా ఎదురు కోసం పడిగాపులు పడేవాళ్ళు. నేను కూర్చొని లేచిన కుర్చీలో కూర్చొని ఎందరు మానసిక ఆనందం పొందేవారు. వాటన్నిటినీ చిరునవ్వుతో సమాధానపరిచి కడిగిన ముత్యాన్నై నీకు దక్కితే జూలో జంతువుని ఆడించినట్లు ఆడించాలనుకుంటావి? ఇంటిలో నన్ను బందీని చేసి బయట పెట్టిన తాళం కాపలాయినంత మాత్రాన నా ఊహల్ని బంధించలేవు. నువ్వు వేసిన ఇనుప కచ్చెడాలు నా మనసుని మలినం కాకుండా ఉంచలేవు. మూడు ముళ్లను పుటుక్కున తెంపేస్తే నేను స్వేచ్ఛా విహంగాన్ని, కానీ నువ్వు ఇన్ని బాధలు పెట్టినా నా మనసు నీవైపే మొగ్గు చూపుతుంది. ఒరే చవట సన్నాసి, అంతమాత్రం చేత నువ్వు గెలిచాననుకోకు, మేము ఓడిపోతుంది సంప్రదాయం చేతులు. ఆకలి, కడుపులో శోక సముద్రం, అలలు అలలుగా పేగుల ఘోష, ఎన్ని గొంతులు హైలెస్సా అన్నా వలకు చిక్కని అన్నం మెతుకు, హృదయంపై మొలిచిన ఉప్పు కయ్యలు, కళ్ళలో వెలిసిన బంగాళాఖాతం, నిరంతరం

0: తరం అల్పపీడనమే. చెమటగా మారిన రక్తం, విల్లంబైన వెన్నుపూస, గూడు చెదిరిన శరీరం, జీవితం బీడుపడ్డ భూమి. అన్నవాహిక గేట్లు ఎత్తేశారు. ఆకలి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. పిల్లి కోసమే ఈ జీవన పోరాటం. ఆకలి రైలులో పాటై ప్రయాణిస్తుంది. ఆకలి భవతీ భిక్షాందేహై చూరుకు వేలాడుతుంది. ఆకలి సతీ అనసూయను అంగడి బొమ్మను చేస్తుంది. ఆకలి తుపాకీలో తోట అవుతుంది. ఆకలి అరాచకం సృష్టిస్తుంది. ఆకలి అణుబాంబు. ప్రపంచంలో అన్ని దేశాలు గ్లోబు మీద వాలాయి. ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చలేదు. సర్వమతాలు సమ్మేళనమయ్యాయి. ఎవరి దేవుడు గొప్పో తేలలేదు. ప్రాంతీయవాదులు వేదికలెక్కారు. మూతులు వాసన చూసుకున్నారు. లాభం లేదు. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. ఆకలి, ఆకలి, ఆకలి. సిద్ధాంతాలు వేరైనా, దేవుడు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఆకలి అందరికీ ఆత్మబంధువైంది. ఆకలి, నువ్వైనా అందరినీ కలిపావు. ఆకలి జిందాబాద్, ఆకలి అమర్ రహే. మానవులందరూ కలిసిండే ఆకలి ప్రపంచం కోసం ఎదురుచూస్తూ.
1: మీరింతవరకు శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో పాడిన పాట. భీమ్స్ సిసిరోలియో ప్రణవి ఆచార్య పాడిన పాట. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

మీరు విన్న ఈ పాట ఎంసీఏ చిత్రం కోసం సాగర్ ప్రియా హేమేష్ పాడిన పాట, సంగీతం దేవ్ శ్రీప్రసాద్. కార్యక్రమం తర్వాత సారోచారు చిత్రం కోసం సాగర్ సునీత పాడిన పాట వింటారు.

ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గుర్రం జాష్వా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం పాటలు వింటారు. తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి వీరి రచన

ఉపన్యాసాల ప్రధాన లక్ష్యం సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం, కులమత భేదాలను వ్యతిరేకిస్తూ ప్రతి మనిషి సమానమే అనే సందేశాన్ని తన కవిత్వం ద్వారా ప్రజలకు అందించారు. వీరి భాష సరళంగా, భావాలు లోతుగా ఉండడం వల్ల ప్రజల హృదయాలను తాకాయి. వీరు రచించిన గబ్బిలం, పిరదౌషి, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయి. ముఖ్యంగా అస్పృశ్యతపై రాసిన గబ్బిలం గొప్ప కావ్యంగా గుర్తింపు పొందింది. జాష్వా గారి సాహిత్య సేవలకు గుర్తింపుగా 1964లో సాహిత్య అకాడమీ పురస్కారం, అలాగే 1970లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గుర్రం జాష్వా గారు తెలుగు సాహిత్యంలో ఒక వెలుగుదీపం. వీరి కవిత్వం బాధితుల గొంతుక, సమానత్వానికి ప్రతీక, మానవత్వానికి మార్గదర్శి, సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించాలనే గొప్ప సందేశం వీరి జీవితము, రచనల్లో మనకు తెలుస్తుంది. వీరి రచనలు ఎన్నో తరాలకు స్ఫూర్తినిస్తూ తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మానవత్వమే మహోన్నత మతం అనే భావాన్ని తన సాహిత్యంలో ప్రపంచానికి చాటిన మహాకవి గుర్రం జాష్వా గారు తెలుగు జాతికి గర్వకారణం. మీరింతవరకు గుర్రం జాష్వా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు. కార్యక్రమంలో దొంగమొగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సంగీతం చక్రవర్తి, గీతరచన వేటూరు సుందరరామ్మూర్తి.

మీరు విన్న ఈ పాట వసంతం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. కార్యక్రమంలో ప్రేమ కావాలి ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట, సంగీతం అనుప్రూబెన్స్, గీత రచన అనంత శ్రీరామ్.

మీరు విన్న ఈ పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రం కోసం కపిల్ కపిలన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం భీమ్స్ సిసిరోలియో. గీతరచన చంద్రబోస్.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అనుబంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

ఈ ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అంశం బాల్య వివాహాలు నివారణ. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలంటే 2233 93 ఫోన్ నంబర్, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596 ఫోన్ నంబర్, మరొకసారి 2233 93 ఫోన్ నంబర్, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. బావలహరి కార్యక్రమంలో తర్వాత లవ్లీ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ ఐశ్వర్య పాడిన పాట, సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Akashwani presents Morning News. Good morning, I'm Anuja Kumar. The headlines. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Prime Minister Narendra Modi says it demonstrated new example of India's counter-terrorism policy. Proposed 3-day nationwide bank strike, which was to begin today.

0: మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ఇక్కడ మరణిస్తే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చిపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడసేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట్ర రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. మీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో,
4: నమస్తే మేడం.

0: సమరసింహారెడ్డి చిలకపచ్చ కోక పెట్టినావు కదా ఆ పాట కావాలి మేడం.
1: ఓకేనండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.
0: ఓకే.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
4: హలో
3: మేడం. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: కూర్చోండి. నాగార్జున రెడ్డి మేడం.
3: నాగార్జున రెడ్డి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
4: అడవిలో అన్నలో నుంచి మేడం.
3: ఓకేనండి, మీరు కోరిన అడవిలో అన్న నుంచి వెళ్ళిపోయావా అమ్మ, అదేనా? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, చెప్పండి మీ పేరు.
1: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం నుండి మాడాబోయి సత్యనారాయణ మేడం.
0: సత్యనారాయణ గారు,
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: జస్టిస్ చౌదరి సినిమా నుండి మేడం.
0: ఆ
1: నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతె చెక్కిన శుభలేఖలే పంచుకోనా.
0: ఓకేనండి, నారాయణ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: தொபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
4: హలో మేడం. హలో మేడం.
3: చెప్పండి. మూగ మనసులా?
4: మూగ మనసులో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు చెట్టు కొమ్మను పెట్టానే పాదం మేడం, దయచేసి వేయండి.
3: మీ పేరండి?
4: నా పేరు బద్దకొండమ్మ. నాకు ఈ నెంబర్ ఇచ్చింది గారదిన వాడవయ్య మేడం, గారదిన కుమ్మ చెట్టి.
3: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
4: ఓకే, వందనాలు. మరీ మరీ మరీ వందనాలు మేడం.
3: ఓకే, థ్యాంక్ యూ అండి.
4: అవునవును, ఓకే.

0: 101.5 ఎఫ్ఎం ద్వారా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సావన్కర్ గంగాధర్ కొండలవాడి నాందేడ్ మహారాష్ట్ర నుంచి మ్యామ్.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ఈరోజు సాగర సంఘం నుంచి ఓం నమ శివాయ పాట కావాలి మేడం.
0: ఓం నమ శివాయ.
1: అవును మేడం.
0: ఓకేనండి.
1: మేడం ఈ వాట్సాప్ సందేశాలు హాఫ్ అన్ అవర్ ఉంటుంది మేడం, ద్వారం శుక్రవారం.

0: వాట్సాప్ పంపుతాం కూడా పాటలు కోరిటి. హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మనం ఒక గంట చేస్తే బాగుంటుంది అని అంటున్నాం.
1: ఓకే ఓకేనండి, మీ సలహాను ప్రోగ్రామ్ హెడ్కి తెలియజేస్తామండి.
0: అవును మేడం,
1: తప్పకుండా ఆలోచిస్తారు.
0: సరే సార్.
1: ఓకేనండి.
0: మా మిత్రుడు మిత్రుడు కొంచెం శ్రీహరి, మన నర్సాపూర్ నుంచి పర్వీన్, పులరయ్య, తుకారాం జాదవ్ గారు, రవీంద్ర బాబు గారు, తనుశ్రీ, అజీజ్ భాయ్ నిజామాబాద్, అందుకోసం మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వీరందరి కోసం పాట వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ఈశ్వరయాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తండ్రి మండలం కోరవాలపల్లి మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ఆత్మబలం నుంచి చిట్టపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి, ఆత్మబలం నుంచి చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ప్రసారం చేస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: जब पले में आई तो रक्त गम कंदोई।
1: ఈ ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అంశం బాల్య వివాహాలు నివారణ. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి శ్రోతలు మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?

0: బాగున్నారు మేడం గారు. పెళ్లి కాని పిల్లలు చిత్రం పేరు మేడం గారు.
1: పెళ్ళి కాని పిల్లలు,
0: అవును మేడం గారు.
1: అందులో ఏ పాట అండి?
0: ఏదైనా వినిపించాలి మేడం గారు.
1: ఓకేనండి. పుల్లన్న గారు,
0: అవు
1: పెళ్ళి కాని పిల్లల మూవీ నుంచి మీరు కోరిన పాట వినిపిస్తాం, వినండి.
0: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: వందనాలండి, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు అనుమల మోహన్ మేడం. మాది ముండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఓకేనండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు బాలమిత్రుల కథ సినిమా నుంచి గుండమామిడి కొమ్మ మీద వెళ్ళిపోతాను.
0: బాలమిత్రుల కథ నుంచి గున్నమామిడి కొమ్మ మీద. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నా కుటుంబ సభ్యుల పేరు చెప్తున్నాను.
0: చెప్పండి.
1: సుభద్ర, రాజ్కుమార్, రచన, మహేష్.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం. మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం వారికి మా హృదయపూర్వక అభినందనలు.
0: ఓకే, మీకు కూడా థ్యాంక్స్ అండి.
1: అలాగే ఈరోజు వినిపించిన వ్యవసాయ కార్యక్రమాల్లో ఇంటర్వ్యూ విన్నాను మేడం, బాగా ఉంది.
0: కవితలా అండి?
1: అదే మేడం, మన
0: బంతిపూల సాగు గురించా?
1: పంట పొల మేడం విన్నాను మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మా కార్యక్రమాలను ఇంతగా ఆదరిస్తున్నందుకు.
1: చాలా సంతోషం మేడం. నేను చాలా చక్కగా వింటుంటా మారకాపురం కేంద్రం. మా అందులో మా ఊరు అక్కడనే కాబట్టి, వారిపేట మండలంలో మా ఊరు అంతే నాకు అభిమానం మేడం. మారకాపురం కేంద్రం అంటే నాకు అభిమానం. ఎన్నోసార్లు మారకాపురం కేంద్రానికి వచ్చిన ఆయన సార్ గారు తప్పుడు కలుసుకున్నా కాబట్టి ఈ సందర్భంగా భక్త కన్నప్ప చిత్రం నుండి శంకర భక్త శంకర హర హర నమో నమో అనే పాట మేడం, రామకృష్ణ గారు పాడారు.
0: ఓకే ఓకేనండి, మీ కోరిక మేరకు భక్త కన్నప్ప మూవీ నుంచి శివ శివ శంకర్ అనే పాట వినిపిస్తుంది
1: మేడం. కుటుంబ సభ్యులు
0: చెప్పండి.
1: శివదాసు రెడ్డి బ్రహ్మానం.

0: రెడ్డి, రమణ వెంకట సంజయ్ రెడ్డి, రుషికేశ రెడ్డి, సావిత్రి, వారి కుటుంబ సభ్యులు.
1: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం,
1: ఓకే,
0: నమస్తే.
1: వెల్కమ్ అండి.

0: హలో,
1: మేడం.
0: అందులో ఏ పాట అండి? జయపాండురంగా
1: అవును మేడం.
0: గణగణ సుందర, అది స్టార్టింగ్ అదేనా అండి? జయపాండురంగా అని లేదు ఇక్కడ.
1: అంటే సాకి లాగా హే రంగా అని వస్తుంది
0: హే
1: చూడండి.
0: రంగా. హే రంగా అని కూడా లేదండి. మరి
1: లేదా?
0: మరి ఇందులో
1: సరే
0: ఇందులో ఏదో పాట వినిపించమంటారా? మంచి పాట.
1: సరే వినిపించండి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: ఓకే, వెల్కమ్.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: నమస్కారం అండి, శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పెట్టడానికి కళ్ళు ఈ చిత్రంలోనండి, కలిసిపో నా కళ్ళలో ఆ పాట కావాలండి.
0: ఓకేనండి, శ్రీనివాస్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.

మీరింత వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం బాల్య వివాహాలు నివారణ. ఈ అంశం మీద శ్రోతలు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలి అంటే 2233 93 ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

0: మహిళా శ్రోతలకు మాత్రమేనండి. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి? వరలక్ష్మి.
1: ధనలక్ష్మి.
0: ధనలక్ష్మి గారు. ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈ రోజు విన్నారా అంశం? మరి
1: విన్నాను మేడం, బాల్య వివాహాలు నివారణ గురించి.
0: చెప్పండి.
1: ఈ చిన్న వయసులో వివాహం జరగడం వల్ల ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతారు మేడం. త్వరగా గర్భవతులు కావడం, రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాల్య వివాహాల వల్ల చదువు ఆగిపోతుంది. బాల్య వివాహాల వల్ల కాన్పు కూడా కష్టం అవుతుంది. ప్రసూతి మరణాలు ఎక్కువగా జరుగుతాయి. శిశు మరణాలు అధిక శాతంలో కనిపిస్తాయి మేడం. అందువలన పూర్తిగా అరికట్టడానికి
0: ఎంత వయసు అంటారు?
1: ప్రజలతో పాటు సమాజంలో అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం మేడం.
0: ఆడపిల్లలకి ఎంత వయసు ఉంటే పెళ్లి చేయొచ్చు అంటారు?
1: అమ్మాయికి 18 సంవత్సరాలు మేడం.
0: అబ్బాయికి?
1: అబ్బాయికి 21 వచ్చేదాకా చేయకూడదు మేడం.
0: ఓకేనండి. ధనలక్ష్మి గారు ఇంకా మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ధనలక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే మేడం, తప్పకుండా.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు మంజుల గారు కదా?
1: నా పేరు మంజుల మేడం, మార్కాపురం నుంచి.
0: ఓకేనండి. మంజుల గారు చెప్పండి, అంశం విన్నారా?
1: బాగుంది మేడం. మీకు ఇప్పుడు చిన్న వయసులో పెళ్లి చేయడం వలన శారీరక సమస్యలు వస్తాయి. మనము ఇంటిని చక్క పెట్టుకుండే అంత తెలివి కూడా ఉండదు మేడం.
0: చిన్న వయసు కాబట్టి.
1: చిన్న వయసులో చేస్తే ఎట్లా? లేదన్నా, అమ్మాయికి 20 నుంచి 22 నుంచి 28 సంవత్సరాల్లోపు చేయడం మంచిది మేడం.
0: ఓకే.
1: అందరు అనుకుంటారు గాని 18 సంవత్సరాలని. కొంతమంది అయితే ఇంకా పుష్పవత అయిందని ఆ సంవత్సరంలోనే చేసేస్తుంటారు, బడి మాన్పిచ్చి అంతా. అందువలన వాళ్ళు చదువు కోల్పోతారు, వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న వయసులో వచ్చిన ఆరోగ్య సమస్యలు ఇంకా పెద్ద పెరిగే కొద్దీ అవి అట్లనే ఉంటున్నాయి మేడం. పోవు అట్లా లేకుండా అమ్మాయికి 22 నుంచి 28 సంవత్సరాలు,
0: కనీసం 18 ఉండాలి.
1: 18 కూడా కొంచెం తక్కువ ఏజే కదా మేడం, ఏం
0: అంటే
1: తెలుస్తుంది?
0: కనీసం అంటే
1: కనీసం 18 ఉండాలి మేడం. 18 కాకపోతే ఇంక 22 నుంచి 28 లోపు చేయడం మంచిది మేడం.
0: ఓకే ఓకే.
1: ఇంకా అలా చేయడం వలన కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఇట్లా నా ఇల్లు నేను చక్క పెట్టుకోగలను, వాళ్ళ పిల్లలు పుట్టినా గానీ పెంచుకోగలము, కొంచెం తెలివితేటలుగా పెంచగలము అన్నంత వస్తుంది గాని మేడం. ఇప్పుడు మనమే పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్లి, మనకు పెళ్లి చేసి ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళని చాకే అంత తెలివి ఎక్కడ ఉంటది?
0: వయసులో అర్థం కాదు కాబట్టి.
1: అవును మేడం, అట్లా పిల్లల జీవితం పాడైపోద్ది, మన ఆరోగ్యం పాడైపోద్ది మేడం. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయిని చదివియాలి, చదివించి తన కుటుంబాన్ని నడుపుకుని. ఇప్పుడు మనం తల్లిదండ్రుల్ని మనల్ని ఎట్లా పెంచిండ్రో అవగాహన అనేది వస్తుంది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. ఆ అవగాహనతో మన పిల్లల్ని కూడా మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఇట్లా పెంచిండ్రు, మనం అట్లా పెంచుకోవాలన్న తెలివితేటలన్నా వచ్చేదనుకు ఉండాలి మేడం. ఇంకా అంతేగాని చిన్న వయసులో చేసి రక్తహీనత కావడం, అవి కాన్పులు కష్టం కావడం, కొంత కొన్ని కొన్ని విషయాలలో నేను విన్నా. మా ఇంటి పక్కన నర్స్ ఉంది, గవర్నమెంట్ నర్స్. చిన్న వయసులో మొన్న కాన్పుకు తీసుకొచ్చారంట, పాప మా అమ్మాయికి HIV వచ్చిందంట.
0: అవునా?
1: అట్లా తల్లికి బిడ్డకు ఇద్దరికి ప్రమాదం అని చెప్పిందంట. ఆ చిన్న ఏజ్ లో చేయడం వలన ఇట్లా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ లేకుండా అమ్మాయిని చదివియండి బాగా. అమ్మాయి
0: వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి,
1: వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు 4 అక్షరాలు పిల్లలకు చెప్పుకొని కుటుంబాన్ని మేము చూసుకుంటామన్న ధైర్యం వచ్చినప్పుడే వాళ్ళకి పెళ్లి చేయాలి మేడం. పూర్తిగా చేసి అక్కడ వాళ్ళు చూడు మీ అమ్మాయికి ఏం నేర్పిలేదు చేయలేదని, అట్లా అత్తగారి వేధింపులు ఇట్లా నాకేం తెలియదు అని పుట్టింట్లో చెప్పుకోలేక ఆ మానసిక వ్యాధితో సగం మనోవ్యాధితో మెంటల్ గా షాక్ అవుతారు మేడం అమ్మాయిలు.
0: అవునండి, మీరు చెప్పింది కరెక్టే అండి. మంజుల గారు చాలా చక్కగా చెప్పారు.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి. మరి నెక్స్ట్ టైం కూడా, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ అతివలు అభిప్రాయాలకు తప్పకుండా కాల్ చేయండి.
1: చేస్తా మేడం, ఖచ్చితంగా చేస్తా.
0: ఓకే ఓకే అండి, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అంశం బాల్య వివాహాలు నివారణ. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. అసలు బాల్య వివాహం అంటే ఏంటి? చట్టపరంగా నిర్ణయించిన కనీస వివాహ వయస్సు కంటే తక్కువ వయసులో వివాహం జరగడాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు. భారతదేశంలో ప్రస్తుతం పురుషులకు కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు, మహిళలు

ఉన్నందుకు 18 సంవత్సరాలు. అయితే వయస్సు మాత్రమే కాదు, ఒక వ్యక్తి వివాహ బాధ్యతలను అర్థం చేసుకునే స్థాయి కానీ, విద్య, ఆర్థిక స్వావలంబన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం వంటి అంశాలు కూడా జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. పేదరికం, విద్యాభావం, సామాజిక ఒత్తిడి, సాంప్రదాయాలపై అపార్థాలు, బాలికల భద్రతపై తల్లిదండ్రుల భయం, త్వరగా పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనే ఆలోచన వంటి కారణాలు కొన్ని సందర్భాల్లో కనిపిస్తాయి. కానీ ఒక సమస్యకు పరిష్కారంగా బాల్య వివాహాన్ని ఎంచుకోవడం మరో పెద్ద సమస్యకు దారితీస్తుంది.

0: హలో
1: హలో
0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరండి?
1: లక్ష్మి
0: లక్ష్మి గారు, చెప్పండి, విన్నారా అంశము?
1: విన్నామండి, బాల్య వివాహాల గురించే కదా.
0: అవునండి, చెప్పండి.
1: ఏముందండి, ఒక బాల్య వివాహం చేస్తే ఒక ఆడపిల్ల జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ చాలా వరకు అవగాహన తెచ్చుకొని పేరెంట్స్ ఆడపిల్లలను చక్కగా చదివించడము, వాళ్ళకు ఒక ఏజ్ వచ్చాక ఒక మెచ్యూరిటీ వచ్చాక చెప్పి పెళ్లి చేయాలని అనుకోవడము కొంత మంచి విషయమే. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి,
0: అవునండి.
1: వాళ్ళకు కూడా కాస్త అవగాహన ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.
0: ఓకేనండి, లక్ష్మి గారు, అంతేనండి.
1: అంతే అండి,
0: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. లక్ష్మి గారు ఇలాగ కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: హలో, వెల్కమ్ టు ఆతివలు అభిప్రాయాలండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: పేరు లలిత అండి.
0: లలిత గారు.
1: అవునండి,
0: విన్నాను. విన్నారా అంశం అండి?
1: విన్నామండి. బాల్య వివాహాలు కదా.
0: అవునండి.
1: బాల్య వివాహాలు చేయటం చాలా తప్పండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బాగా టెక్నాలజీ పెరిగింది, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని చక్కగా వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత
0: మ్యారేజ్ చేస్తే బాగుంటుంది అంటారు.
1: బాగుంటుందండి.
0: ఓకే.
1: లేకపోతే అన్ని అన్ని అనారోగ్య సమస్యలు రావటము, మానసిక ఆటంకము, అలాగే ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది, మానసిక ఒత్తిడి, అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎలా చేయాలి, ఫ్యామిలీని ఎలా డీల్ చేయాలి అనేది కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది. కాబట్టి కాస్త అవగాహన వచ్చాక చక్కగా 20-25 లోపు చేస్తే బాగుంటుందండి. కుటుంబ సమస్యలు అవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎలా ఎలా ఏంటి, మనం ఎలా మేనేజ్ చేయాలి అని ఫ్యామిలీని.
0: ఓకే.
1: కాబట్టి బాల్య వివాహాల చేయటం చాలా తప్పు. అవండి, నాకు తెలిసినంత వరకు ఈ టాపిక్ చాలా బాగుంది.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుందండి, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాము.
0: ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. ప్రతి సోమవారం శుక్రవారం వస్తుందండి.
1: అవునా, బాగుందండి ప్రోగ్రామ్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు, చక్కగా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
1: మాతాఓ బెహనోకో సర్ పే బోజ్ ఉఠాకర్కే మట్కే లేకర్కే దో దో తిన్ తిన్ పాంచ్ పాంచ్ కిలోమీటర్ జానా పడతా హై. జీవన్ కా బహుత్ సారా హిస్సా సిర్ఫ్ పానీ మే ఖప్ జాతా హై. ఆర్ ఇస్లియే ఆజ్ మే లాల్ కిలే సే ఘోషిత్ కర్తా హూం కి హమ్ ఆనే వాలే దినో మే జల్ జీవన్ మిషన్ కో లేకర్ కే ఆగే బడేంగే.
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారి మాతాఓ బెహనో కా జీవన్ ఆసాన్ హో రహా. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है.
0: తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3 కోట్ల 23

0: లక్షలు, అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా, అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణా బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్జీవన్ మిషన్కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
1: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore హౌస్హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. టు అచీవ్ 100% కవరేజ్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ మిషన్ అంటిల్ 2028 విత్ ఎన్ ఎన్హాన్స్డ్ టోటల్ అవుట్లే. ద మిషన్స్ ఫోకస్ విల్ బీ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ONM ఆఫ్ రూరల్ పైప్డ్ వాటర్ సప్లై స్కీమ్స్ త్రూ జన్ భాగీదారీ or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
0: ఇలా ఉండగా, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20 ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద

ఉత్సవంను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భజలాల పెంపు, వర్షపునీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ జీరామ్జీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను December 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనుకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శ

0: పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ లో యూఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్.
0: జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా, వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపట్టం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా, ఇప్పుడైతే ఆరెంజ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా, హారీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, వనమాలి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 19 సెకండ్లుగా వస్తుంది. మనం హార్విల్లు. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ముగ్గురు ఫ్రెండ్స్ $30 ఖరీదు గల ఒక గదిని అద్దెకి తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ $10 చెల్లించారు. తర్వాత ఆ గది అసలు ధర కేవలం $25 మాత్రమే అని మేనేజర్కి తెలిసి అందులో నుంచి $5 అతిథులకి తిరిగి ఇచ్చేయమని బెల్ బాయ్కి ఇస్తాడు. ఆ బెల్ బాయ్ ఏమో చిట్కాగా $2 ఉంచుకుని ప్రతి అతిథికి $1 తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రతి అతిథి $9 చెల్లించగా బెల్ బాయ్ ఏమో $2 ఉంచుకున్నాడు. అంటే మొత్తం $29 అయిపోయాయి కదా. నా క్వశ్చన్ ఏంటి అడిగాను, మిగతా ఇంకో డాలర్ ఎక్కడికి పోయింది అని అడిగాను. మరి ఎక్కడికి పోయిందంటారు, చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, చూద్దాం ఎక్కడికి పోయిందో. సుమని పడ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ అని పంపించారు. నాకు లెక్కలంటే ముందు భయం ముందే చెప్పారుగా అంటూ పంపించారు. పేరైతే పంపించలేదు, దేవసేన తిరుపతి నుంచి. పర్లేదు, ఇదేం లెక్కలేం కాదు, జస్ట్ మనం చిన్న లాజిక్ అంతే అనమాట. శుభోదయం మేడం, హర్విలకు స్వాగతం. ఈ ప్రశ్న టిక్కమగ పెట్టింది. మరి ఆన్సర్ పంపించాలి. మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. విజయవాడ నుంచి నందు, బెల్ బాయ్ జేబులోనే ఉంది ఆ మిస్ అయిన డాలర్ అని అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య, ప్రేమకు వెళ్ళయ్యారా సినిమా నుంచి. అతనికి టిప్ ఇచ్చి ఉంటారు అని పంపించారు. కాదనమాట. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి. ప్రశ్న అడిగిన సౌజన్య దగ్గర ఉంది అంట. ఆహాహా. ఇంకా ఎంఎస్ దుర్గారావు, గుడ్ మార్నింగ్ మేడం. బెల్ బాయ్కి ఇచ్చిన $2 కలిపితేనే $9 అవుతుంది అని పంపించారు. అర్థం కాలేదు. ఇంకా గుడ్ మార్నింగ్ సౌజన్య మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు, మిగిలిన ఒకటి మీరు తీసుకుంటేనే లెక్క సరిపోతుంది అంటూ కొనగండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు. యాంకర్ గారికి గిఫ్ట్గా ఇచ్చారంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు. సరే, అందరు నాకే ఇచ్చేస్తున్నారా, సరేనండి. రిజిస్ట్రేషన్ కోసం అంట. ఎవరు? అనంతపురం నుంచి ఎవరు? ఎవరు? యక్షగులు గారు. ఇంకా సమాధానం మీరే చెప్పండి అంటూ వేటపల్లం రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఖచ్చితంగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఏం లేదు, ₹25 ఆ రూమ్ రెంట్ కదా, ₹2 ఆయన తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురికి 1 రూపీ ఇచ్చారు. అప్పుడు 25 + 2 = 3 = 30 కదా, అందులో లాజిక్ ఏముంది చెప్పండి, చెప్పండి. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒక్కసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదుమాట. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్కేమో బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యాన్ని తింటుంది. అయితే రైతు ఏది తినకుండా అన్నిటినీ సురక్షితంగా నదిని దాటించాడు. ఎన్నిసార్లైనా రైతు తిరగచ్చు అనమాట. అలా ఎన్నిసార్లు తిరిగాడు ఎలా అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలన్నమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-2488-14 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాలి.

0: ఇందు వచ్చేద్దామా
1: అక్క? పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ভারতী এফএম 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3। నేను మీ ఆజయ్ సౌజన్య। మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నిన్ను కోరి మూవీ నుంచి కార్తిక్ అండ్ చిన్మయ పాడగా గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్బిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రైతు ఒక నక్కను ఒక బాతును ఒక సంచి ధాన్యాన్ని తీసుకుని ఒక చిన్న పడవలో నదిని దాటాలి. పడవలో ఒకసారి రైతుతో పాటు ఒక వస్తువు మాత్రమే పట్టగలదు. వాటిని ఒంటరిగా వదిలేస్తే నక్క బాతును తినేస్తుంది, బాతేమో ధాన్యం తినేస్తుంది. అయితే రైతు ఏది తినకుండా అన్ని సురక్షితంగా దాటిచ్చాడు, ఎలా, ఎన్నిసార్లు? అయితే క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అది కరెక్టే. ఇంకా ఎన్నిసార్లు అనేది అడిగాను అనమాట. ఒక్కసారి మాత్రమే అంటూ సుమని పడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పెద్దాపురం నుంచి పంపించారు. సరే పర్లేదండి, ఆన్సర్ అయితే చెప్తాను. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి, హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అర్థం కాలేదు అంటూ పంపించారు గంగరాజు గారు పెద్దరాజుపల్లె అన్మయ్య జిల్లా నుంచి. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ జవాబు, రైతు మొత్తం 7 సార్లు నదిని దాటించాడు అంటూ పంపించారు. కాదండి, అనంతపురం నుంచి అనురాధ గారు 7 టైమ్స్ అంటూ పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి

ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫలిఫాతిమా జవాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు 2 టైమ్స్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్, 4 టైమ్స్ అనమాట. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బాతు, సెకండ్ ఏమో నక్కను తీసుకెళ్లారు, తీసుకెళ్లి మళ్ళీ బాతును రిటర్న్ తీసుకెళ్లిపోతాడు అనమాట. థర్డ్ టైం ధాన్యం తీసుకెళ్తారు, ఫోర్త్ టైం మళ్ళీ బాతును తీసుకెళ్తారు. అదనమాట ఆన్సర్ అయితే 4 టైమ్స్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 55 సెకండ్లుగా వస్తుంది. ఈనాటికి హరివిల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడుతు రాణి. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. శ్రీ సత్యసాయి పట్టణంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతులు, ఆహార నాణ్యత, క్యాంటీన్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించినట్లు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సూర్యలంక బీచ్ రాష్టంలో ఉత్తమ బీచ్గా గుర్తింపు పొందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లాలోని సూర్యలంక బీచ్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంకుల 3 రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి. 5 రోజుల పనిదినాలపై 2 సంఘాలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులకు అందాల్సిన హక్కులు, సౌకర్యాలు, వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్సు మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐఆర్ యాప్ ద్వారా 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ

వద్ద నిర్వహించిన టిట్కో గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇళ్ల తాళాలను అందజేశారు. కృత్రిమ మేద వల్ల హానికర ఘటనలు జరిగితే పరస్పరం సంప్రదించుకునేందుకు ఒక ఛానల్ను ఏర్పాటు చేయాలని, సైనికంగా సంక్షోభం ఏర్పడితే రెండు దేశాల సైన్యాలు సత్వరం సంభాషించుకోవాలని చైనా, అమెరికా దేశాలు ప్రకటనలు వెల్లడించాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. ఎస్ అఫ్కోర్స్, నేనైతే వచ్చి 25 డేస్ అయిపోయింది. సో మరి నాకైతే అండి ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ గ్యాప్లో ఒక విషయం క్లియర్గా అర్థమైందండి. మన మనసుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కడా దొరకదు అండ్ రాదు కూడా. ఇదైతే ష్యూర్ అనమాట. అందుకే మీ మనసు మాట కూడా అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 11:04 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. సో మన సినిమా కబుల ప్రోగ్రామ్కి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఉన్నాయండి బోలెడన్ని కబుర్లు ఉన్నాయి, చెప్తాను అన్నీ చెప్తాను. అండ్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఈరోజు బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరు ఏమిటి ఆ కథ కమామేషు అంతా వినాలి అంటే మీరేం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. సో మరి శృతి వస్తే నాని పాట రావాల్సిందే, కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి ప్రేమ వెల్లువ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిసనింగ్.

மணி சர்மகார் மியூசிக் கம்போசிஷன்லோ சாகிதி சாகந்தி அண்ட் தனுஜை பாடின லவ்லி சாங் ఇది వినేశారు சென்னை லவ் ஸ்டோரி சினிமா நுஞ்சி. సో మరి మనమనం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అండి కల్కి 2 సినిమా నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఎలా అయితే మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అదేంటంటే ఈ కమింగ్ అక్టోబర్ మంత్ లో కల్కి 2 సినిమా షూట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక 10 డేస్ స్కెడ్యూల్ ఆల్రెడీ ఫినిష్ చేసేసారు షూట్ ని ఇప్పటికే అనమాట. అండ్ ఈ సెకండ్ స్కెడ్యూల్ లో మన డార్లింగ్ ప్రభాస్ జాయిన్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అది మ్యాటర్, మై డియర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేయండి. ఓకే, సో మరి అది అనమాట మ్యాటర్. అండ్ ఇక అమరన్ హీరో శివకార్తికేయన్ ఉన్నారు కదా, ఆయన 27th ఫిల్మ్ అప్డేట్ వచ్చింది. దీని గురించి ఒక స్పెషాలిటీ ఉంది, మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సూపర్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను లెనిన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: వీరమణి గంటలే,
1: విల్లాలి వీరమే, వీరమణి గంటలే.
0: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు అందాల పల్లకి,
1: మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు అందాల
0: అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణిగం

ఇరుమడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రాంలో. యాక్చువల్గా అండి, కొన్ని సినిమాలు తమిళ్ వాళ్ళు తీసినవి చాలా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో నాకు ఒక సినిమా అయితే బాగా నచ్చింది, అంటే చాలా సినిమాలు నచ్చాయి, అందులో ఒకటి ఏంటంటే పార్కింగ్ అనమాట. పార్కింగ్ సినిమా, ఒక చిన్న పార్కింగ్ స్పేస్ కోసం స్టార్ట్ అయిన ఇష్యూ ఎంత పెద్దది అవుతుందంటే అసలు మనం ఊహించడం కూడా కష్టం. పార్కింగ్ స్పేస్ కోసం ఇలాంటి ఒక ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సినిమాతో సక్సెస్ కొట్టారు డైరెక్టర్ రాజ్ కుమార్ బాలకృష్ణన్. సో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో శివకార్తికేయన్ యాక్ట్ చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ ఏమో SK-27 అని పెట్టారు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక కారు, దాని చుట్టూతో కొంతమంది రౌడీలు, ఇలా ఉందన్నమాట పోస్టర్. మళ్ళీ డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ కి ఏమన్నా వెహికల్స్ ఫ్యాంటసీ ఉందంటారా? సో ఎక్కడ చూసినా కార్లు, బైకులు ఇలాంటి వాటి చుట్టూ తిని తిరుగుతుంది. ఎనీవేస్, చూద్దాం మరి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. ఓకే, సో మరి ఇంకా ఏంటంటే మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్ కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బర్త్డే రోజు. ఆయన ఎవరు ఏంటి అనేది మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి అయితే సంతోష్ నారాయణ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇంటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: Ek Bharti FM 101.3.
1: Yes, exactly. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం 11:30 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. యాక్చువల్గా అన్ని మన తెలుగు సినిమాలో మాస్ స్టోరీ టెల్లింగ్కి ఓన్ స్టైల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మన వండర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అనమాట. సో ఆయన బర్త్డే ఈరోజు. బద్రి ఆయన ఫస్ట్ సినిమా, అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు మన టాలీవుడ్లోకి. ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న, తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో ఒక ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పచ్చు. మరి జనరల్గా అంటే మనం పూరి గారి సినిమాలు చూస్తే ఆయన సృష్టించిన హీరో క్యారెక్టర్స్ని చూస్తే స్పెషల్గా చాలా బోల్డ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక డైలాగ్స్ అయితే ఆయన సినిమాల్లో ఫుల్ పంచీగా ఉండడం ఆయన సిగ్నేచర్ అనమాట. సో మరి వండర్ఫుల్ డైరెక్టర్ ఇంకా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ మన తెలుగు సినిమా పవర్ని ఒక రేంజ్లో పెంచాలని మనం అయితే విష్ చేద్దాం. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బద్రి సినిమా నుంచి రమణ గోగుల అండ్ సునీత పడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చంద్రబోస్ గారి లిరిక్లో. ఈ సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Pokiri Sinman in Joka beautiful song with Vinesaru 11:40 crosses by 22 seconds I pain the and Manmanam Sinma Kaburlo program low and Mir Chunches Vintunaru Vivid Bharati FM 101.3. So Mari Erozu Bharata Kokilaga Abhimanala Manaslo Nilchpela Lata Mangeshkar Gar Jayanti. So Mari Avida Swaramandi Mana Bharatiya Cinema Sangeetanikoka Pratyekamaina Gurtippu Techindi and Chepacho Mari Hindi to Patu in no languages low in no Vela Patula Padaru Lataji. మరి ఆవిడ జయంతి అన్నమాట ఈరోజు. మరి ఇంకా ఆవిడ లైఫ్ జర్నీ గురించి మనం చాలా చాలా చాలా విషయాలు ఇవాళ ధీరా షోలో మాట్లాడుకుందాం స్పెషల్గా, ఓకేనా? అండ్ మరి ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ వేణుమాధవ్ గారి జయంతి కూడా. మాస్టర్, తొలిప్రేమ, లక్ష్మి ఇలా ఎన్నో సినిమాల్లో కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేసిన ఒక వండర్ఫుల్ యాక్టర్ అనమాట. మరి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా మన ఫేస్ మీద స్మైల్ తప్పించే అద్భుతమైన కామెడియన్స్లో మన వేణుమాధవ్ కూడా ఉన్నారు. సో మరి ఇంకా ఇంకా నెక్స్ట్ బర్త్డే స్టార్స్ కూడా ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి లతా మంగేష్కర్ గారు అండ్ ఎస్పి బాలు గారు పాడిన ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను వేటూరు గారి లిరిక్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 11:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి కొన్ని పాటలు అండి, అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పాటల్లోని ఫ్రెష్నెస్ అస్సలు తగ్గదనమాట. చెవులకి అప్పుడు ఎలా వినేవాళ్ళో, ఎలా స్వీట్గా అనిపించేదో, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వింటున్నా కూడా అలాంటి ఒక రిఫ్రెష్నెస్ ఇస్తాయి మనకి. ఎనీవేస్, సో మరి ఇంకా బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు ఈరోజు అని చెప్పాను కదా. ఎవరంటే యాక్ట్రెస్ కవిత దశరథ్ రాజ్ గారు అనమాట. ఆవిడ మరి చిన్న వయసులోనే మనకి సినిమాల్లోకి వచ్చేసారు. 1976లో సిరిసిరి మువ్వ అనే సినిమాలో బాలనటిగా మన తెలుగు తెరకి పరిచయారు. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు కొన్ని మలయాళ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ లో అండి హీరోయిన్ గా యాక్ట్ చేశారు అన్నమాట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగించారు తన కెరియర్ ని, ఫిల్మ్ కెరియర్ ని. సరి, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అండ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. మరి అది మ్యాటర్. అండ్ ఇంకొక యాక్టర్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే యాక్టర్, మరి బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ పేరు చెప్పగానే ఒక లాంగ్ సినిమాటిక్ హిస్టరీ గుర్తొస్తుంది మనకి. మరి ఆ లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి తన ఓన్ యాక్టింగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్టర్ రణబీర్ కపూర్, రాక్ స్టార్ నుంచి బర్ఫీ వరకు, సంజు నుంచి యానిమల్ వరకు, అసలు తను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అండి, ప్రతి క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ చూపించిన రణబీర్ కపూర్ బర్త్డే ఈరోజు. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నకాష్ అజీజ్ అండ్ విశాల్ దద్దులాని పాడిన సాంగ్ ఇది వినేశారు. మనశంకర్ వారి ప్రసాద్ సినిమా నుంచి. సో మరి ఒకప్పుడు అండి పెళ్లికాని ప్రసాద్, ఇప్పుడు మన విక్టరీ వెంకీ ఆదర్శ కుటుంబంతో హల్చల్ చేయబోతున్నారు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద. సో మరి ఏంటంటే మ్యాటర్, ఆదర్శ కుటుంబం సినిమా నుంచి అయితే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది, నారాయణమ్మ సాంగ్. సో మరి ఈ సాంగ్ లో మన విక్టరీ వెంకీతో శ్రీనిధి శెట్టి, నివేద పేత్రాజ్ అండ్ డింపుల్ హయాతి స్టెప్స్ వేశారు. సూపర్ సూపర్ సూపర్ ఉంది సాంగ్ అయితే. తమన్ కంపోజ్ చేశారన్నమాట ఈ సాంగ్ ని, అండ్ రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ పాటకి. సో అదనమాట మ్యాటర్. అండ్ ప్రభా అండ్ రామ్ మిర్యాల పాడారు ఈ పాటని. అక్టోబర్ 9 ఈ సినిమా రిలీజ్ కాబోతోంది, అండ్ నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను ఈగర్ గా. అసలు ఏంటి మ్యాటర్, ఏంటి ఆదర్శ కుటుంబంలో ఏం జరిగింది, ఏమన్నా జరిగిందా, లేకపోతే వాళ్ళు అలానే ప్రశాంతంగా ఉన్నారా లేదా, ఇవన్నమాట నాకున్న డౌట్లు ప్రస్తుతం. నాకే కాదు అఫ్ కోర్స్ చాలా మంది ఆడియన్స్ కి ఉన్న డౌట్స్ ఇవే. సో వెయిట్ చేద్దాం అక్టోబర్ 9 వరకు. ఓకే రైట్ నౌ మరి మీ అందరికోసం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి ఇక్కడతో గుడ్ బై బై కొట్టేద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

నవీన్ మాధవ్ అండ్ ప్రియ హేమేష్ పాడిన పాటతో వినేశారు డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రామజోగే శాస్త్రి గారి లిరిక్. మరి లవ్లీ సాంగ్ కింగ్ సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:13 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. యాక్చువల్గా అండి ఇప్పుడు మ్యాచెస్ అంటే క్రికెట్ మ్యాచెస్ అంటే డే టైంలో చూస్తున్నాం, అంటే మ్యాచెస్ అంటే డే టైంలో చూస్తున్నాం, నైట్ టైంలోనూ ఆడే గేమ్స్ చూస్తున్నాం.

కానీ ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పగటి పూట ఆడే ఆట మాత్రమే అనమాట. నైట్ క్రికెట్ ఆడాలి అంటే మనకి జనరల్గా ఏంటి మోడర్న్ ఫ్లడ్ లైట్ సిస్టమ్స్ అనేవి అవసరం. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ లైటింగ్తో ఒకప్పుడు అంటే చాలా చాలా సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ లైటింగ్తో ఒకప్పుడు కొన్ని డొమెస్టిక్ నైట్ మ్యాచెస్ అనేవి జరిగాయి, కానీ ఇప్పటి ఇంటర్నేషనల్ ఫ్లడ్ లైట్ మ్యాచెస్ లాగా స్టాండర్డ్ కాదనమాట. కానీ ఇదంతా ఎప్పుడు 1984కి ముందు. మరి 1984 సెప్టెంబర్ 28న ఏం జరిగింది? యాక్చువల్గా మన వెలుగుల క్రికెట్కి భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రారంభం జరిగిందనమాట. ఎగ్జాక్ట్గా ఇదే రోజు, ఇదే సెప్టెంబర్ 28, 1984లో మన ఇండియాలో ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో ఈ ఓడిఐ మ్యాచ్ అనేది జరిగిందనమాట, న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. అది కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగులో. ఇంట్రెస్టింగ్ కదా. అఫ్కోర్స్ ఆ మ్యాచ్లో మనం గెలవలేదనుకోండి, అది పక్కన పెడితే మన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే లెవెల్లో ఒక మేజర్ స్టెప్ అనేది మనం వేసామన్నమాట ఇదే రోజున. సో అది మ్యాటర్. మరి ఇంకొక హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

మన్మధుడు సినిమా నుంచి వేణు అండ్ సుమంగళి పాడిన సాంగ్ అయితే విన్నారు, సిరివెన్నెల గారు లిరిక్ అనమాట ఇది. సో మరి మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ అంటే 1985 లో ఇదే రోజు మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ అండి ప్రపంచ ప్రదక్షిణకి స్టార్ట్ అయిన రోజు కూడా ఈ రోజు అనమాట. అది కూడా ఎలానో తెలుసా, అంటే తెరచాపలతో నడిచే చిన్న పడవలో అనమాట ప్రపంచాన్ని మొత్తం చుట్ట రావాలని చెప్పేసి ప్లాన్ చేశారు, అంటే సముద్ర ప్రయాణంలో. సో తృష్ణ అనే పేరున్న ఒక సెయిలింగ్ యాచ్లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. ఈ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎన్ని దేశాలు టచ్ చేసింది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది, ఇలా చాలా కబుర్లు మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను తేజ్ సినిమా నుంచి. ఆ తర్వాత మనకి న్యూస్ బ్రేక్ కూడా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు చూం చేసి వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 కి రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర

మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన ఆత్మనిర్భర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల U-78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి

సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్ లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక

0: Red Bharati FM 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. సో మరి ఎగ్జాక్ట్ గా 41 ఇయర్స్ బ్యాక్ 1985లో మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక 10 మంది ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి త్రిష్ణ అనే పేరున్న సైలింగ్ యాచ్ లో ప్రపంచాన్ని చుట్టాలనే ఎయిమ్ అనమాట వాళ్ళది. సో మరి ఈ త్రిష్ణ స్టోరీలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ప్రపంచ ప్రదక్షిణ ముంబైలో స్టార్ట్, మొత్తం 10 మంది ఆఫీసర్స్ అనమాట ఈ ఎక్స్పెడిషన్ లో. సో పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. మొత్తం 10 మందిలో 6 ఏంటంటే యాచ్ లో ఉండేలాగా క్రూ మారుతూ ఉంటారు అనమాట. ఓకే, అలా ఎన్నో దేశాల తీరాలను తాకుతూ వాళ్ళ జర్నీ మొత్తం 30,000 నాటికల్ మైళ్ళు సాగింది. అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.8 కిలోమీటర్స్ అనమాట. మనకి సముద్ర ప్రయాణాలని అంటే సముద్ర ప్రయాణంలో చేసే దూరాలని నాటికల్ అని కొలుస్తారు. సో వాళ్ళు ప్రయాణించి అలా అలా అలా 30,000 నాటికల్ మైల్స్ ప్రయాణించి 470 రోజుల తర్వాత 1987 జనవరి 10 తిరిగి ముంబైకి వచ్చారు. అదండి సంగతి. సో భారతీయ క్రూ సెయిల్ బోట్ లో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇది. సో మన భారతీయ సాహసానికి గుర్తుగా త్రిష్ణ పేరు నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్ జరిగిన పెరేడ్ లో ఈ పడవని ప్రదర్శించారు కూడా అనమాట. సో అది మ్యాటర్. సో మరి ఇంత హిస్టరీకి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి ఈ రోజున. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం సమ్మోహనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, హరిచరణ్ అండ్ కీర్తన పడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఉదిత్ నారాయణ్ అండ్ మీనల్ పాడిన లవ్లీ సాంగ్ అయితే విన్నారు సారు, చంద్రబోస్ లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ పూలరంగుడు సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో, అది బ్రెయినే కానీ పూర్తిగా బ్రెయిన్ కాదు. సో మ్యాటర్ ఏంటంటే బ్రెయిన్ ఆర్గనైజ్, అండ్ మరి సైంటిస్టులు ఇప్పుడు ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనే ఒక చిన్న 3D బ్రెయిన్ లైక్ స్ట్రక్చర్స్ని ల్యాబ్స్లో తయారు చేస్తున్నారట. ఇవి మన పూర్తి బ్రెయిన్ అయితే కాదు కానీ మన హ్యూమన్ బ్రెయిన్లో కొన్ని సెల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఎలా డెవలప్ అవుతాయో అచ్చం అలానే ఇమిటేట్ చేసే బ్రెయిన్ ఆర్గనైజ్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇవి అంటే ఈ బ్రెయిన్ ఆర్గనైజ్ అనేవి ల్యాబ్లో చాలా కాలం మెయింటైన్ చేయగలుగుతున్నారంట రీసెర్చ్ కోసం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా మారుతుంది, మన బ్రెయిన్లో సెల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడానికి స్టడీ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే అందరికీ అర్థమయ్యేలాగా మన బ్రెయిన్కి ఒక చిన్న ల్యాబ్ మోడల్ తయారు చేసి మన బ్రెయిన్ పెరుగుదల ఇంకా మార్పుల్ని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసేందుకు యూజ్ అవుతుంది అనమాట ఈ రీసెర్చ్. అద్భుతంగా ఉంది కదా. అండ్ అంతేకాదు మన బ్రెయిన్లో వచ్చే ఏజింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఫ్యూచర్లో ఈ రీసెర్చ్ చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మ్యాటర్, కొత్త బుజ్జి బ్రెయిన్ కథ అనమాట ఇది. ఇంట్రెస్టింగ్ రైట్. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, అప్పుడప్పుడు మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఈ అందరి కోసం సహానా సాంగ్ అయితే వచ్చేస్తుంది శివాజీ సినిమా నుంచి, మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, అండ్ నెక్స్ట్ ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయి పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం 12:58 క్రాస్ అయిపోయి 11 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు వరల్డ్ రేబీస్ డే కదా, మనం కొన్ని సింపుల్ విషయాలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి, ఓకే, వాటిని టైంకి వాటికి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కుక్కల్ని మనం చూస్తూ ఉంటాము, వాటిని చూడగానే టచ్ చేయడం, వాటిని డిస్టర్బ్ చేయడం, లేకపోతే వాటికి దగ్గరగా వెళ్ళడం, ఇలాంటివన్నీ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా కుక్క కరిచినా లేకపోతే ఏదైనా ఘాటులాగా మనకి ఏర్పడినా కూడా అది టచ్ చేసినప్పుడు ఆ చిన్న దెబ్బే కదా అని చెప్పేసి, చిన్న గాయమే కదా అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు కదా, అది మాత్రం అవాయిడ్ చేయాలి తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలంటే అలా ఏదైనా జరిగినప్పుడు వెంటనే సోప్తో అండ్ తర్వాత రన్నింగ్ వాటర్తో, అంటే పంపు నీళ్ళ ఓపెన్ చేసేసి ఆ పంపు వాటర్ కింద అలా పెట్టేసి ఒక 15 మినిట్స్ దాన్ని కడగాలన్నమాట. కడిగేసి తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయాలి తప్పకుండా. అండ్ ఆల్సో ఇప్పుడు పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెమైనా అవేర్నెస్ ఉంటుంది, వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇలాంటిది ఏదైనా, కానీ పిల్లలకైతే అసలు అలాంటిది ఇది ఉండదు. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డాగ్స్తో ఎలా సేఫ్గా ఉండాలో వాళ్ళకి కంపల్సరీగా ఆ అప్రోచ్ అనేది మనం కంపల్సరీగా నేర్పించాలన్నమాట. ఓకేనా? యానిమల్స్ని లవ్ చేయడం ఇంపార్టెంటే, కానీ కొంచెం అవేర్నెస్తో అనమాట. ఓకే, రేబీస్ ప్రివెంట్ చేయగలిగే డిసీజే, కాబట్టి మన జాగ్రత్త మన సేఫ్టీయే, అది గుర్తుపెట్టుకోండి, మన చేతుల్లోనే ఉంది అని. ఓకే, సో మరి స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 1 o'clock రీచ్ అయిపోతుంది, కాబట్టి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రామ్లో. అంటిల్ దెన్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪರ್ತಿ ರಾಣಿ. ವೈದ್ಯ ಆರೋಗ್ಯ శాఖలో వెన్నెతుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్లనాటి బావిని యువత పునరుద్దరించింది. ఎన్టీఆర్ జిల్లా రాయన్పాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. నవయుగ కవి, చక్రవర్తి, అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి ఈరోజు. ఆయన రాసిన గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశేష గుర్తింపు పొందాయి. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆయన ఆరోపించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు షూటింగ్లో రజతం, కురాష్లో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 39 పతకాలతో 12వ స్థానంలో ఉంది. ఇందులో 4 స్వర్ణాలు, 17 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు జాయిన్ చేసుకుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:04 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటైపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, ఈ షోలో మనం చాలా చాలా స్టోరీస్ మాట్లాడుకున్నాం, చాలామంది ధీరాస్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇవాళ కథలో కూడా ఒక అమ్మాయి ఉందన్నమాట, ఒక కుటుంబం ఉంది, అలాగే ఒక గొంతు ఉంది, ఒక దేశం కూడా ఉంది. ఇలా చెప్పగానే మీకు అర్థమైపోయింటుంది మ్యాటర్ ఏంటో ఇవాళ మరి లతా మంగేష్కర్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నామని. సో ఎస్, మరి మీరు ఊహించింది అయితే కరెక్టే. యాక్చువల్గా లతా మంగేష్కర్ అనగానే చాలామందికి ఆవిడ

ఒక గాయనిగా మాత్రమే తెలుసు, కానీ ఆవిడ లైఫ్లో ఎన్నో కష్టాలున్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక పెద్ద కథే ఉంది. సో మరి సింగర్గా మాత్రమే మనకి తెలిసిన మన లతాజీ యాక్చువల్ ధీరా జర్నీ గురించి ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మరి ముందుగా అయితే మీ అందరి కోసం ఇట్లు శ్యామిణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 1:11:38 అయిపోయింది. మరి ఈ రోజు షోలో, ధీరా షోలో మన లతా మంగేష్కర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా అండి, సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్లో మన లతాజీ పుట్టారు. మరి తన బర్త్ నేమ్ వచ్చేసి నిజానికి హేమ అనమాట. తర్వాత తన నాన్నగారు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక క్లాసికల్ సింగర్, అలాగే సంగీత నాటకాలు కూడా ఆయన ప్రదర్శించేవారు అనమాట. అలా ఒక నాటకంలోని లతా అనే పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హేమ మంగేష్కర్ ని లతా మంగేష్కర్ గా మార్చారు. సో అలా మన లతా గారు చిన్నప్పుడు అంతా కూడా సంగీతం అనే ఒక వాతావరణంలోనే గడిచింది. అండ్ 5 ఏళ్ళున్నప్పుడే వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ ప్లేస్ లో లతాజీ పర్ఫామ్ కూడా చేశారనమాట. అండ్ లతా గారి మొదటి గురువు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్లో లతాజీనే పెద్ద, తర్వాత ఆశా భోన్స్లే, ఉషా, మీనా అండ్ హృదయనాథ్. ఇదనమాట వాళ్ళ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ముగ్గురు చెల్లెల్లో ఒక తమ్ముడు మన లతాజీకి. ఇలాంటి టైంలో లతాజీ లైఫ్లో ఒక టఫ్ టైం అనేది వచ్చింది. 1942లో లతాజీకి జస్ట్ 13 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందనమాట సడన్గా. సో మరి అదే టైంలో ఇంట్లో పెద్దమ్మాయి అవ్వడంతో టోటల్గా కుటుంబ బాధ్యత అంతా కూడా తన మీదకు వచ్చేసింది. అసలు ఊహించండి, జస్ట్ 13 ఏళ్లే, మరి మిగతా అందరూ ఇంకా చిన్నోళ్ళు అనమాట. మరి బాధ్యతలు అంటే ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఇలాంటివి ఏమీ సరిగా అర్థం కూడా కాని ఒక ఏజ్ అది. మరి అలాంటి టైంలో ఒక టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అసలు? సో యాక్చువల్గా అండి, మనకి లైఫ్లో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఏది కూడా ఆర్ యూ రెడీ అని అడగదనమాట. మన లైఫ్ అస్సలు అడగని క్వశ్చన్ ఏదైనా ఉందంటే అదే. సో మరి జస్ట్ ఇప్పుడు నీ వంతు అని చెప్పేసి వచ్చేస్తుంది అంతే, ఏ ప్రాబ్లం అయినా సరే. అలాంటి ఒక టఫ్ టైంని ఫేస్ చేయగలుగుతారు చూసారా, వాళ్లే అసలైన ధీర అనమాట. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చెప్పిరాదు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ని ఎలాంటి టైంలో ఎప్పుడు వచ్చినా సరే ఫేస్ చేసే వాళ్ళే నిజమైన ధీర. మరి బ్రేక్ తీసుకుని ఇవాళ ధీర లతాజీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీరు కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, జెంటిల్మెన్ సినిమా నుంచి సుజాత గారు పాడిన పాట, ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. అండ్ మరి బ్యూటిఫుల్ సాంగ్ ని రాసింది రాజశ్రీ గారు అనమాట. సాంగ్ వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదా. సో మరి లతా మంగేష్కర్ జస్ట్ ఒక 13 ఏళ్ళ అమ్మాయి, మరి తండ్రి సడన్ గా చనిపోయారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. మరి ఇక్కడే లతాజీ కెరీర్ ఇంకొక టర్న్ తీసుకుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ మాస్టర్ వినాయక్ అనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేశారు, మాస్టర్ వినాయక్ అనే ఆయన. సో మరి ఫిలిమ్స్ లో ఆపర్చునిటీస్ ఇచ్చారనమాట, సింగర్ గా అండ్ ఆల్సో యాక్ట్రెస్ గా కూడా. సో ఫస్ట్ లో లతా గారు యాక్టింగ్ కూడా చేశారు, కానీ నటన అనేది అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు ఆవిడికి. సో కెమెరా కన్నా మైక్రోఫోన్ నే కెరీర్ గా తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. 1942లో మరాఠీ ఫిలిం, ఒక మరాఠీ ఫిలింలో ఆవిడ ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశారు. తర్వాత 1947లో ఆప్కి సేవామే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్లో ఫస్ట్ అడుగు పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనేది ఉంది, దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మరి టైం అయితే 1:20 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ధీరా షోలో ఈరోజు మనం లతా మంగేష్కర్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మత్తు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ స్పష్టంగా పనిచేస్తారే, ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆ రాష్ట్ర సంక్షేమం గానీ, ఆ రాష్ట్రం తాలూకా పురోగతి సూచిక గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తున్నా. లాంగ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది. కాబట్టి
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్క్, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాం. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2,481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీడీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్ధరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్ధరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్ధరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్ధరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 388 పట్టాలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షను, గ్యాస్ కనెక్షను, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత నేను తీసుకుంటా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం ఇవాళ షోలో. సో మరి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మరి ఫస్ట్ ఆవిడ సాంగ్ రికార్డ్ చేశారు 1946 లో అని చెప్పాను. మరి తర్వాత 1947 లో ఆప్కీ సేవా మే అనే హిందీ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగింగ్ లోకి అడుగుపెట్టారు. మరి ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా అండి, లతాజీకి సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదన్నమాట. మరి అప్పట్లో ఏంటంటే ఫీమేల్ సింగింగ్ అంటే ఒక డిఫరెంట్ సౌండ్కి అలవాటు పడ్డారనమాట, ఇటు ఆడియన్స్ కానివ్వండి లేకపోతే అటు ఇండస్ట్రీ కానివ్వండి. అయితే బట్ లతా గారి గొంతు అయితే చాలా చాలా సన్నగా ఉండేదట మొదట్లో. అయితే చాలామంది లతాజీని మీ వాయిస్ సరిపోదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారట. సో చూసారా, లతాజీ కూడా రిజెక్షన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా మీరు నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఇది చేయలేరు, మీ వల్ల కాదు, మీరు దీనికి సరిపోరు, ఆర్ మీరు దీనికోసం రాకూడదు రాలేరు అని చెప్పేసి ఎవరైనా అన్నారు అంటే అదే ఫైనల్ డెసిషన్ అవుతుందా? ఇది నాకు చెప్పాలన్నమాట. అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. ఎప్పుడు అవ్వదు అంటే మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించి ఏది కూడా తుది నిర్ణయం అనేది అవ్వదు, ఫైనల్ డెసిషన్ అసలు అవ్వదు మనం ఒప్పుకోనంత వరకు. వెంటనే లతాజీ కూడా ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి? ఎస్ సార్, నేను తప్పకుండా ఇంప్రూవ్ అవుతాను అని చెప్పారట. గివప్ ఇవ్వకుండా ఏదైతే తను చెప్పారో, ఏదైతే తను అక్కడ ప్రామిస్ చేసి వచ్చారో, దానికి తగ్గట్టు గట్టి ట్రైనింగ్ అనేది తీసుకున్నారు ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ గారి దగ్గర. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో చాలా సీరియస్గా ట్రైనింగ్ తీసుకున్నారట. సో మరి అది మ్యాటర్. అండ్ ఇక్కడ మనకి ఒక ధీరా లెసన్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర మనకి టాలెంట్ ఉండే సరిపోదండి. ఫీడ్బ్యాక్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈగోతో రిజెక్ట్ చేయకుండా తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్స్ అంటే కొంచెం హార్ష్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా మనం ఈగోతో రిజెక్ట్ చేయకుండా, వాళ్ళు అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు అనే విషయంలో ఆ ధోరణిలో మనం ఆలోచిస్తే కనుక అసలు విషయం అనేది క్లారిటీగా అవుతుంది అనేది నా ఉద్దేశం. సో మరి అలా తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్స్ అన్నిటినీ కూడా తీసుకొని అదే చేశారు మన లతాజీ కూడా. సో తన గొంతులో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారో అది తేగలిగారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇదే గొంతు మీద నమ్మకంతో లతాజీ సింగింగ్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు గులాం హైదర్ కంపోజర్. సో ఒక సంవత్సరంలో 1947లో కెరియర్ స్టార్ట్ అయితే 1948 కల్లా అసలు ఒక్క సంవత్సరంలో కథ మొత్తం మారిపోయింది. 1948లో రిజెక్షన్ గురైన అదే వాయిస్ 1949లో ఎవ్వరూ మర్చిపోలేని అద్భుతమైన గొంతుగా గుర్తుండిపోయిందనమాట. సో మహల్ సినిమా ఆయేగా అనే వాళ్ళ సాంగ్, దీని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే శ్రీ ఆంజనేయం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శ్రీయాంజనేయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే, ఒక సాంగ్ ఒక వాయిస్ ఒక టర్నింగ్ పాయింట్, మహల్ సినిమా ఆయేగా అనేవాలా అనే పాట, ఈ పాట రిలీజ్ అయిందండి. అసలు ఈ వాయిస్ ఎవరిది అని చెప్పేసి అందరూ జనాలందరూ కూడా నోటీస్ చేయడం, ఆ ఆటోమేటిక్గా ఆ వాయిస్ని ఇష్టపడడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. మన లతాజీ జర్నీలో ఆ సాంగ్ ఒక బ్రేక్ త్రూగా మారిపోయింది. అండ్ ఇండియన్ సినిమాలో ఫీమేల్ ప్లేబ్యాక్ వాయిసెస్లో మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్గా లతాజీని నిలబెట్టింది కూడా ఆ పాటే అనమాట. అసలు ఊహించండి, 13 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు మోసిన అదే చిన్నపిల్ల, రిజెక్షన్స్ ఫేస్ చేసిన అదే సింగర్, భాష పలికే విధానం గొంతు మీద విమర్శలు ఎదుర్కొన్న అదే ఆర్టిస్ట్, ఒకే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం తన గొంతును అభిమానించేలా మార్చేసుకున్నారనమాట. అంటే ఎంత పట్టుదల ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి తన మీద తనకి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంత సక్సెస్ని చూశారు లతాజీ. సో మరి అందుకే అంటారేమో, యువర్ బిగినింగ్ డస్ నాట్ డిసైడ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పేసి. స్టార్టింగ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాకపోవచ్చు, బట్ మన కాన్ఫిడెన్స్, మన ప్రాక్టీస్, మన

డిటర్మినేషన్ వీటన్నిటి వల్ల ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ మరి తర్వాత ఏముంది ఇక, కొన్ని తరాల వరకు ఎంతో మంది హీరోయిన్స్ కి ఆవిడ పాటలు పాడారు. మధుబాల నుంచి ఎన్నో జనరేషన్స్ వరకు ఆవిడ పాటలు పాడటం జరిగింది. మరి 36 భాషల్లో 30,000 పాటలు పాడారనమాట. సో స్టోరీ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మరి ఒక అమ్మాయి, ఒక కుటుంబం, ఒక గొంతు అని చెప్పాను. మరి తర్వాత ఒక దేశం అని కూడా అన్నాను కదా, మరి దాని సంగతి ఏంటి అది కూడా చెప్తా. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యాక్చువల్గా మనకి లతాజీ గారు మన తెలుగులో మరి ఇన్ని 30,000 పాటలు

సాంగ్ ఈ సాంగ్ అయితే ఇంతకు ప్లే చేశాను, బట్ రైట్ నౌ ఏం చేస్తానంటే లతాజీ చెల్లి ఆశా భోంస్లే పాడిన పాట ప్లే చేస్తాను. అశ్వమేధం సినిమా నుంచి మీ అందరి కోసం ఎస్పీ బాలు గారు అండ్ ఆశా భోంస్లే పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి మన స్టూడియోలో టైం 1:47 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు లతా మంగేష్కర్ గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. యాక్చువల్గా అండి, లతా మంగేష్కర్ గారి వాయిస్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఇచ్చే వాయిస్ లానే కాకుండా ఆ లైన్ ని క్రాస్ చేసి మన భారతదేశం మొత్తం ఎమోషన్ కి దగ్గరైన ఒక క్షణం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అదేంటో తెలుసా? ఆయే మేరే వతన్ కే లోగో సాంగ్ పాడిన మూమెంట్ అనమాట. 1962 ఇండియా చైనా వార్ తర్వాత లిరిసిస్ట్ కవి ప్రదీప్ గారు మన సైనికుల త్యాగం గురించి ఒక పాట రాశారనమాట. దానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సి రామచంద్ర గారు. ఆయన ట్యూన్ చేశారు పాటకి. ఆయన తర్వాత లతాజీ ఆ పాటని పాడారు. ఫస్ట్ టైం జనవరి 27, 1963 న్యూఢిల్లీలో పర్ఫామ్ చేశారనమాట లతాజీ. అయితే యాక్చువల్గా ఏంటంటే రిహార్సల్కి పెద్దగా టైం లేదు, చాలా పెద్ద హ్యూజ్ ఆడియన్స్ ఉంటారు, అంతమందిలో ప్రైమ్ మినిస్టర్ గారి ముందు లైవ్లో పాడాలంటే అసలు లతాజీకి ఫస్ట్లో చాలా భయం వేసింట, చాలా ఆలోచించారు అసలు పాడగలనా అని చెప్పేసి. కానీ ధైర్యంగా పాడారనమాట. అండ్ ఇదే పాటికి నెహ్రూజీ గారి కంట్లో నీళ్లు తిరిగాయట ఆ పాటలోనే ఎమోషన్కి. అంత బాగా హృదయాల్ని తాకిందనమాట అందరికీ లతా గారి గొంతులో ఆ పాట. అదే మ్యూజిక్లో ఉన్న పవర్ అండి. మ్యూజిక్ని మెమరీగా లతాజీ మార్చేసిన మూమెంట్ కూడా అది. సో ఇలా ఎన్నో మెమరీస్ క్రియేట్ చేశారు తన సింగింగ్తో లతాజీ. మరి ఇండియాలో ఆల్రెడీ సూపర్ స్టార్ సింగర్ అయిపోయారు. మరి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ లిజనర్స్ని సంపాదించారనమాట. మరి అన్నీ జరిగాయి మన ఇండియాలో. మరి ఇంటర్నేషనల్ స్టేజ్ సంగతి ఏంటి? అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

You've been singing Raja music composition, Karthik and Gayatri Pandu Pata, Chandrabose Garu lyric. So, Mari Aadavari Madalaku Ardhalu Verle movie nunchi song vinna tarvata 154 ayipindi and also 50 seconds kuda daatipindi anamata mana time. So, Mari Lataji, first performance outside India. ఎక్కడ జరిగిందో తెలుసా అండి? లండన్స్ ప్రెస్టీజియస్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. అక్కడ లతాజీ చాలా నర్వస్ ఫీల్ అయ్యారు స్టేజ్ ఫియర్తో. అండ్ మరి యాక్చువల్గా ఏంటంటే మీరు మనకి చాలా మందికి మనలో చాలా మందికి వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం అయితే ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, నర్వస్నెస్ అస్సలు ఉండదనా? ఉండదు అని కాదు కదా, ఖచ్చితంగా నర్వస్నెస్ కూడా ఉంటుంది. మరి నిజమైన కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అలా నర్వస్నెస్ ఉండి కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ధైర్యంగా పర్ఫామ్ చేసి రావడం అనమాట. సో యాక్చువల్గా మనం ఏదైనా కొత్త జాబ్ స్టార్ట్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాల తర్వాత వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, ఏ చేస్తున్నా సరే కొత్తది, అంతెందుకు అసలు నేను తీసుకున్న ఈ చిన్ని గ్యాప్, ఈ 25 డేస్ గ్యాప్ తర్వాత ఈరోజు నాలో కూడా నర్వస్నెస్ అనేది ఉందన్నమాట.

0: అనమాట. అలా చాలా మందికి నర్వస్నెస్ వస్తుంది. సో మరి ఇలాంటి టైంలోనే మనం ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే, కొత్త పని స్టార్ట్ చేసేంతవరకే, ఆ పని స్టార్ట్ చేసేంతవరకే, తర్వాత జస్ట్ అలా మనకి ఇప్పుడు కనుక ప్లగ్లో అలా చక్కగా ఇలా స్విచ్లో ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే ఎలా టక్ మని రన్ అయిపోతుంది, అలా దూసుకెళ్ళిపోతాం అంతే. అందుకే ఫస్ట్ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. సో లతాజీ స్టోరీలో కూడా అదే జరిగింది, అండ్ చక్కగా అక్కడ పర్ఫామ్ చేయడం కూడా జరిగింది. అదే తన ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అనమాట ఫస్ట్ది. సో మరి తర్వాత లతాజీ స్టోరీలో ఇంకొక బ్యూటిఫుల్ లెసన్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఏంటంటే ధీరా అంటే ఇప్పుడు మనకి లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్గా ఉన్నా మన ఓన్ ఐడెంటిటీని, కాన్ఫిడెన్స్ని వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడం అనమాట. సో అలాంటి వారందరికీ లతాజీ కరేజ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా జీవించగలిగారు కాబట్టే పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులు అందుకున్నారు. కానీ మనలాంటి సామాన్యులకి అలాంటి బిరుదులు అందుకున్నా అందుకోలేకపోయినా అది వేరే విషయం. బట్ ఒక విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు నేను చెప్పాను కదా, ఎవరైనా మనం చెయ్యలేము, మన వల్ల అవ్వదు, మీకు కుదరదు, మీకు రాదు ఇలాంటివి చెప్పినా మీలోని కాన్ఫిడెన్స్ని మీరు వదలకండి. ఓకే, చెప్పాను కదా మనం ఫిక్స్ అవ్వనంత వరకు మనకి సంబంధించింది ఏది కూడా తుది నిర్ణయం, ఫైనల్ డెసిషన్ అనేది అవ్వదు. ఓకే, మనం ఫిక్స్ అవ్వనంత వరకు. సో తప్పకుండా స్ట్రాంగ్గా ఉండండి, గట్టిగా ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి అయ్యేంత వరకు. ఓకే, సో ఇది ఇవాళ తీరా. మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం. ఎక్కడ ఎప్పుడు మీకు తెలుసు కదా, 2:30 ఎగ్జాక్ట్గా ఇవాళ సండే సండేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ్ భారతి ట్యూన్ చేయి.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:31 PM క్రాస్ అయిపోయి 38 seconds అయిపోయింది. దట్ మీన్స్ మన సందడే షో టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి ఆల్రెడీ నాకైతే ఇక్కడ మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో నేను చెప్తాను. బట్ ఈ రోజు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి మీరు ఆన్సర్ చేయాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలన్నమాట. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఈ నెంబర్కి 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి మీ ఆన్సర్స్ ని. అండ్ మరి ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే, ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ గారి మెసేజ్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, అరే రే రే రే రే, అది నేను అంటూ ఉంటాను కదా, ఆ మెసేజ్ పంపించారనమాట నాకు. ఓకే, రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శృతి గారు నమస్కారం, వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, సందడే సందడికి స్వాగతం, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ ఆల్సో కాదరి వీరేష్ రాజోల మండలం నుంచి శుభ మధ్యాహ్నం అంటున్నారు. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామం నుంచి అనుకుంటా డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి హాయ్ విజయవాడ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, నమస్తే మేడం, శుభ మధ్యాహ్నం అంటూ ఎన్ఎంఎస్ సర్దార్, మీరు వచ్చారు, చాలా సంతోషం, ధన్యవాదాలు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి, హౌ ఆర్ యూ, వెల్కమ్ సందడే సందడి, వెల్కమ్ టు నా, ఓకే, వెల్కమ్ టు సందడే సందడి. బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు నుంచి, ఐ మీన్ నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి అనమాట, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ సెగ సెగ అంటూ పంపించారు. ఏమిటంటారు ఇది, అక్కడ సెగ అంటారా, ఇక్కడ సెగ అంటారా, ఏమిటంటారు ఇంతకి. నెక్స్ట్ సండే సండే మేడం కి స్వాగతమా, సండే సండే మేడం ఏమిటబ్బా, ఇది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముందు పెద్దన్న మెసేజ్. ఓకే, నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, ఓకే, అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అనుకున్నా, అనుకున్నా, ఇలా నా పేరు జ్యోతి కాదండి, శృతి. ఎనీవేస్, అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను వన్స్ అగైన్ మన సందడే సందడి షోలోకి. అండ్ ఆల్సో అందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీగా చక్కగా అలా భోజనం చేసి అలా ఆరాంగా అలా ఫోన్ పట్టుకుని కూర్చున్నారు కదా, ఓకే, కూర్చున్నారు. సరే, ఇప్పుడు మీకోసం ఒక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, వెరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, హాయిగా వచ్చేసిన ఆన్సర్ థకీమని. సో ఏంటంటే మ్యాటరు, ఒకళ్ళు ఉన్నారండి, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు. ఎవరు ఎవరు వారు టటాయ్, ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడరు, కానీ అందరూ తనను కొడుతూనే ఉంటారు, ఎవరు వారు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా మీ అందరి కోసం. ఎంసీఏ సినిమా నుంచి ఎవండో నాని గారు, వాడొచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

నానిగారు ఏవండో ఈ నానిగారు సాంగ్ అయితే వినేశారు ఎంసీఏ సినిమా నుంచి. మరి ఇక్కడ నాకైతే వెల్లువలాగా వస్తున్నాయి మెసేజెస్. నేను అడిగిన క్వశ్చన్ కి ఎవరితోనూ మాట్లాడడు, ఎవరితోనూ గొడవ పడడు, కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు, ఎవరు వారు పాపం అని చెప్పి అడిగాను అనమాట. సో ఫస్ట్ అయితే నాకు మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఓకే, సో మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాలెం నుంచి అనమాట. హాయ్ శృతి గారు, భోజనం అయిందా అని అడుగుతున్నారు. భోజనం అయితే అయింది. ఇంతకీ మీ మెసేజ్ ఎక్కడ, మీ ఆన్సర్ ఎక్కడ? మెసేజ్ అయితే వచ్చింది, ఆన్సర్ మాత్రం రాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, డోలు అని చెప్పేసి. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా, చిన్నపిల్లోడా అయ్యయ్యో. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి, హాయ్ శృతి గారు అంటున్నారు, హలో అండి. నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి గంట అంటున్నారు. రాజోల్ నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, గంట అని. నెక్స్ట్ కాలింగ్ బెల్ అంటున్నారు ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కాలింగ్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి అనమాట. ఓకే, సో రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోడ గడియారం అండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కూడా గంటనే అంటున్నారు. గోర్లకాంతోటి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా బాల్ అంటున్నారు. ఆహా, ఓకే. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి గోడ ఆర్ గంట అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మంగళకి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు గంట అంటూ మెసేజ్ చేశారు. ఎంఎస్ దుర్గారావు గారు టెంపుల్ బెల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బడిలో గుడిలో ఉండే గంట అండి నిజామాబాద్ జిల్లా.

जी महमूद जैनुद्दीन, इनका स्नेहा बानु जैनुद्दीन मैसेज. ओके सो मरी नेक्स्ट मैसेज अయితే చిరంజీవి గద్దల నెల్లూరు జిల్లా నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రామ్ వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. అవునండి, 25 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఎనీవేస్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి గంట అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో మహాలక్ష్మి గారు, చెట్టు మీద కాయల కింద నుంచి రాళ్ళు వేసి కొడతామన్నా మీ ఉద్దేశం? అరే రే రే రే.

Madanar. Okay, so next message ayithe answer to your question dappu arganta ante eramelli sita mahalakshmi amalapuram nunchi message chesaru emando oy aaje shruti garu emando oy bavunara. So mari next ayithe hi shruti ma'am good afternoon anto lata from uyyuru dappu drum leda role kuda ata inkokati vachindi add ayindi anyways hi andi. ఓకే లత గారు అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదర్ వీరేష్ రాజోళ్ళ మండలి నుంచి కూడా గంట అంటున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి కూడా గంటకే ఓటు. నెక్స్ట్ కాదు కాదు గంట కొట్టారు అందరికి నుంచి ఓకేనా గంట ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ గంట కొట్టారు. హంపాపురం గ్రామం కొప్పమల్లేసు జుక్కు అదెప్ప ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు గంట అంటున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గంటకే ఓటు. ఓకే నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోడ గడియారం. ఓకే నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు పిల్లో ఓ మై గాడ్ కొంచెం డిఫరెంట్ ఆన్సర్ ఇది. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య ఆహా మీ ఒక్కరు నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆన్సర్ని రాశారు అదేంటో ఇప్పుడు రివీల్ చేయను తర్వాత చెప్తాను. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య ఓకే నెక్స్ట్ మెసేజ్ హలో శృతి గారు అని అయితే వచ్చింది బట్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అసలు దేనికోసం మెసేజ్ చేశారు ఇలాంటి డీటెయిల్స్ ఏమీ లేవు బట్ హాయ్ అండి మీరు ఎవరో తెలియదు కాబట్టి అంతవరకే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి బట్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది బట్ దీన్ని మ్యాచ్ చేసింది మాత్రం ఎగ్జాక్ట్గా సంధ్య గారు మాత్రమే ప్రస్తుతానికి. ఇంకెవరైనా మ్యాచ్ చేస్తారేమో చూస్తాను. అండ్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా ఎవరితోనూ మాట్లాడు ఎవరితోనూ గొడవ పడ్డు కానీ అందరూ తనని కొడుతూనే ఉంటారు ఎవరు వారు ఎవరు వారు టిట్టుటాయ్. మీకు తెలిసే మెసేజ్ చేయండి రైట్ నౌ A1 ఎక్స్ప్రెస్ సినిమా నుంచి మీ అందరి కోసం అమీగో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఎంజాయ్ లిస్నింగ్.

ఇష్క్ నాడ లవ్ స్టోరీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేసేసాను. మరి అనురాగ్ కులకర్ణి పాడిన పాట అనమాట ఇది. 249 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఆయ్ నమస్కారం అండి అంటూ సందే సందడికి స్వాగతం అంటున్నారు. సందే సందడి ఇంకా మీరు సండేలోనే ఉన్నారా అండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. ఓకే సో మరి గంట అని మెసేజ్ చేశారు ఆన్సర్ అయితే. అండ్ నెక్స్ట్ పెడన జోగానంద్రరావు కాలనీ చప్పలరాజు గారు డప్పులు డ్రమ్స్ మధ్యలో అంటున్నారు. అండ్ అద్దం అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. అద్దాన్ని కొడతారా? ఏ ఊర్లో అండి అద్దాన్ని కొడితే అది ఉంటుందా? అనంతపురం నుంచి అనురాధ గారు డోర్ అంటున్నారు, బెల్ అంటున్నారు, అలారం అంటున్నారు, వాచ్ అంటున్నారు. ఓహో ఓకే. సో నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి బెల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కొబ్బరికాయ అంటున్నారు బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి ఓకే అలారం. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ రోజా డోలు సన్నాయి అంటున్నారు. గంట అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. కానూ నుంచి తాతారావు గారు బోరింగ్ పంప్ అనుకుంటున్నా. ఓకే బోరింగ్ పంపుని తన్నారండి దాన్ని అంటే కొట్టడం అంటే ఓకే ఓకే అలా తీసుకున్నారా మీరు? అర్రే రర్రర్రే అసలు ఏమన్నా తెలివా మీది. కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి చప్పట్లుట. ఓకే హంపాపురం గ్రామ చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దోమ అంటున్నారు. దోమ పుట్టపాకి నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు కూడా గంటకే ఓకే గంటనే కొట్టారు. నెక్స్ట్ ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అంటూ ఇంకా బ్రాకెట్స్ లో చాలా డప్పు డోలక్ మృదంగం మొత్తం వచ్చేసాయి. ఓకే నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రీల్స్ కి కొట్టే షేర్ లైక్ అండి అంట అయ్యవాబోయ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి డ్రమ్స్ అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గారు అంటూ గద్దె మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి దోమ అంటున్నారు.

నెక్స్ట్ అయితే హినపడు నుంచి ఓకే రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, బాగున్నారా అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మేకు అంటున్నారు. అరే రే రే రే రే, అసలు ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ అయి చేయలేదు. బ్యూటిఫుల్. నెక్స్ట్ పెట్టిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ గంట అంటున్నారు. కేదరి వీరేష్ రాజువల్లి మండలం నుంచి అలారం. అండ్ నెక్స్ట్ మృదంగం ఇవన్నీ వచ్చేసాయి మొత్తానికి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ రాయచూర్ నుంచి నయా ఎల్లప్ప యాదవ్ అల్లు అని మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గంటకే ఓటు, ఓకే గంటనే కొట్టారనమాట మొత్తం మీరు కూడా. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, కుంకుడు కాయలు మేకు అంటారు. కలవందరపాటి గ్రామం నుంచి కాశీ ముత్తజావలి డప్పు డోలు హరణ్ అని పెట్టి మెసేజ్ చేశారు. ఇంకా ఇంకా ఇంకా కాసేపు ఆగితే నాకు బెల్లం, ఆ తర్వాత యాలకులు, వీటిని కూడా దంచుతాం మనం. యాక్చువల్లీ దంచడానికి కొట్టడంగా కూడా తీసుకున్నారు కొంతమంది. సూపర్ అసలు, ఇంకా వస్తూనే ఉన్నాయి టకాటకా. నేను ఈ క్వశ్చన్ ఆపకపోతే చాలా మంది ఏమిటి ఒక్క క్వశ్చన్తోనే గంట రన్ చేస్తావా అని అడుగుతారు ఇప్పుడు. ఎనీవేస్ సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి బైక్ కిక్కట అర్రే రే రే రే. అండ్ నెక్స్ట్ అయితే మృదంగం తబలా కూడా కావచ్చు మేడం అంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి తబలా మృదంగం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు బైక్ హారన్ ఒకప్పుడు ఏంటి కొడితేనే కొన్ని కొన్నిసార్లు అంతేనా, ఓకే ఓకే. నెక్స్ట్ అయితే రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుంచి బెల్లని పంపించారు. అండ్ గొల్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప గోడ అంటున్నారు. గోడ కొట్టడం ఏమిటబ్బా, నాకు ఇది అర్థం కాలేదు సుమి. నెక్స్ట్ అయితే నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి గంట ఓకే కాలింగ్ బెల్ అంటూ రాజారావు గారు మెసేజ్ చేశారు పట్టికొండ నుంచి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ డప్పు ఆర్ మృదంగం నంది నాయుడుపేట నుంచి నాగమణి అనమాట. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగమణి గారు. నెక్స్ట్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మస్కిటో అండ్ రియాజ్ నెల్లూరు నుంచి గంట. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు వీపు చెంప అంటూ భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి మెసేజ్. కరెక్ట్ అయినండి, ఓయ్ పాయింటే. నెక్స్ట్ గంట అనుకుంటా అంటున్నారు బొండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర. అండ్ ఆల్సో డప్పు గురించి అయితే చాలా మెసేజెస్ వచ్చాయి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనబడుగు నుంచి. అండ్ ఆల్సో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఆన్సర్ గంట అంటూ మెసేజ్ చేశారు. ఓకే జవాబు గాలి కొడుతున్నారు అంటున్నారు ఎవరిది, జమలయ బెంగళూరు నుంచి అట. ఓకే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి గంటకే ఓటు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ హంపాపురం నుంచి వచ్చింది, చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం, శ్రీహరికోట నుంచి ఏంటిది జోగానంద కాలనీ నుంచి అప్పలనాయుడు ఏంటిది ఏంటో మరి నాకైతే మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్ మధుసూదన్ రెడ్డి గారు ఇక రివీల్ చేయండి చాలు అంటున్నట్టు మెసేజ్ చేశారు. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి వాటర్ అంటున్నారు, ఏమిటో మరి. నెక్స్ట్ నరేష్ గారు అండ్ రోజా గుడ్లో గంట ఓకే. సో మరి అలా అలా వచ్చాయన్నమాట మనకి మెసేజెస్. సో ఇంతకీ ఏమిటయ్యా నా దగ్గర ఉన్న మెసేజ్ అంటే క్లాక్ అలారం. మనం రోజు ప్రతిరోజు అయి అప్పుడే లేపుతావు నువ్వని చెప్పి టప్ అని వేస్తాం కదా. సో అది మోగుతున్నా కూడా మనం దాని ప్రతి సక్రమంగా అది చేస్తున్నా కూడా మనం దాన్ని ఆపేస్తుంటాం. సో అందుకని నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. బట్ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే, అదనమాట మ్యాటర్. ఓకే సో ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆపేసేద్దాం. ఆల్రెడీ 2:55 క్రాస్ అయిపోయి, 56 కూడా అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ రైట్ నౌ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మీకు సడన్ గా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనమాట. అఫ్ కోర్స్ మీరేమి తపస్సు చేయకుండానే ప్రత్యక్షం అయిపోయాడు, అది ఇవాళ దొరికిన అదృష్టం. సో ప్రత్యక్షం అయ్యి అవ్వగానే ఒకే ఒక వరం కోరుకోమన్నారు దేవుడు గారు. సో అప్పుడు ఏంటి, నాకు కావాల్సినంత డబ్బు కావాలి అని మీరు కోరుకున్నారు. మీ వరం కూడా నేనే చెప్పేసిన ఓకే. సో గ్రాంటెడ్ అని చెప్పేసి దేవుడు మాయమైపోయాడు. దేవుడు అలా మాయమైపోగానే వెంటనే మూట ప్రత్యక్షం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి ఆ మూటలో ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు ఓకే, నాకు చెప్పేసండి. సో మరి తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్కి పంపించేసండి మీ ఆన్సర్ని. సో మరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు కావలసినంత డబ్బు కావాలని మీరు కోరుకుంటే దేవుడు ప్రత్యక్షమై ఆ వరాన్ని మీకు అందించేస్తే ఆ మూట ప్రత్యక్షమైపోతే అందులో ఎంత ఉంటే

మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఒక నెంబర్ చెప్పలేదు, దేవుడు ఆ నెంబర్ని అడగలేదు. సో ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఉంటుంది అందులో, ఎంత ఉంటుంది అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామని తెలిపారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్ కు చెందిన 473 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. వైద్యారోగ్య శాఖలో వినతుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణకు కృత్రిమ మీద ఏఐ ఆధారిత పోర్టల్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాగితరహిత పాలనలో భాగంగా రూపొందిస్తున్న ఈ విధానం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారమయ్యే వరకు దాని పురోగతి

పర్యవేక్షిస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్ధరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లాలోని 600 ఏళ్లనాటి బావిని కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవయుగ కవి చక్రవర్తి, అభినవ కవి గుర్రం జాషువా జయంతి రోజు సమాజంలోని అట్టడుగు వర్గాలు అనుభవించే అసమానతలను ఎత్తిచూపుతూ ఆయన రచనలు చేశారు. ఆయన రచనల్లో ఫిరదౌసి, కాందిశీకుడు, గబ్బిలం వంటివి విశేష ఆదరణ పొందాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటల వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందడే సందడే గేమ్ షోలో. సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మనకి కాదరి వీరేష్ రాజోల్ మండలి నుంచి పంపించారు. ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ అలారం అంటే రాంగ్ ఆన్సర్ అన్నారు కదా మేడం అట. అసలు ఈరోజు నా నోట్లోంచి రాంగ్ అన్న పదమే రాలేదు. ఓకే, సో మరి మీరు ఎలా విన్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఆల్సో నేను చివర్లో ఈరోజు పంపించిన ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే అని కూడా చెప్పాను. సో మరి వీరేష్ గారు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే సెకండ్ క్వశ్చన్కి ఆహా వచ్చాయండి మూటలు ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు దగ్గరికి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నేను ఏమడిగానంటే ఈరోజు క్వశ్చన్, సో దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మీరు డబ్బులు కావాలి అని కోరుకుంటే కావాల్సినంత డబ్బులు దేవుడు గ్రాంటెడ్ అన్న తర్వాత ఆ మూటలో ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఒక అమౌంట్ పర్టికులర్గా ఇంత ఇవ్వండి అని అడగలేదు, దేవుడు కూడా చెప్పలేదు. మరి మీరు ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆ ప్లేస్ నుంచి ఆ మూట ఉన్న ప్లేస్కి వెళ్ళే లోపు గ్యాప్ లో జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా. సో మరి ఎంత ఉన్నాయి అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 100 కోట్లు అని పంపించారు. ఏమండి ఏమన్నా అంటే అన్నానంటారు కానీ 100 కోట్లు చాలా అండి, ఇంకో 100 ఇమ్మంటారు అండి మీకు. అజ్జబాబోయ్. నెక్స్ట్ అయితే ఎం నరేష్ అండ్ రోజా మూసాపేట నుంచి అనమాట. 18,000 ఆహా ఏదో లెక్క ఉంది 18,000కి, మాకైతే అర్థం కాలేదు కానీ మీకు అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ ఉండదు శృతి, ఎందుకంటే మనం మనుషులం కదా అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. కరెక్టేనండి. కాకపోతే ఏదైనా కొంచెం మనం గెస్ట్ చేసేటప్పుడు వచ్చే ఒక రకమైన ఫీలింగ్లోంచి వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది వేరు, అందుకని అడిగాను అనమాట. ఎనీవేస్ ఎం కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి ఊహ తేజమా ఏమిటది ఏమిటిది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్ తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు 1 కోటి రూపాయలు అంటూ మెసేజ్ చేశారు. ఆహా సూపర్ అండి మీరు. నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, సాటిస్ఫై మామ్ అండ్ డాడ్, ఓకే వాళ్ళని తృప్తిపరచడానికి కొంత చాలు అన్నట్టుగా మెసేజ్ చేశారు. వెరీ నైస్. ఓకే గ్రాంటెడ్, మీకోసం ఆ దేవుడి తరఫున నేనే గ్రాంటెడ్. ఎనీవేస్ పెడన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజు గారు, 100 కోట్లు ఉంటే చాలు మేడం లైఫ్ సెటిల్ అయిపోతుంది అట. అర్రర్రర్రర్ర.

బోర్డు కూడా 100 కోట్లకే వేశారనమాట. ఎనీవేస్, వేటపాలెం రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 1 కోటి రూపాయలు అంటున్నారు. రాజోల నుంచి జయన్న, నాకు పెద్దగా ఆశ ఆశయాలు లేవు మేడం, కేవలం ఒక పొద ఒక 10 కోట్లు అయితే చాలు, పెద్దగా లేవా మీకు, 10 కోట్లు చాలా దేవుడా. నెక్స్ట్ అయితే 1 కోటి రూపాయలు చాలు అంటున్నారు హనుమంత్ ఓకే జరుపుతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే తరాలపల్లి నుంచి. ఎనీవేస్ నెక్స్ట్ ముజఫర్ నగర్ నుంచి కర్నూలు నుంచి అనమాట దేవేంద్ర బాబు ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వర్షం కురిపించమని కోరుకుంటా అంటున్నారు. ఓహో మీకు డబ్బులతో పని లేదనమాట. కరెక్టేనండి, నిజంగానే వర్షం వస్తే చాలు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మనకి ఆ వరం వస్తే చాలు అన్నట్టు అంటారు. ఓకే నాకు అర్థమైపోయింది మ్యాటర్ అంతా. ఎనీవేస్ హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా మానవుడికి అది సరిపోదు అంటున్నారు మధుసూదన రెడ్డి గారు. ఓకే మొత్తానికి నెక్స్ట్ అయితే నాకైతే మాక్సిమం 1 కరోర్ చాలండి అంటున్నారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా. ఓకే నెక్స్ట్ చంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే జీవితకాలం పొదుపు చేసేంత అమౌంట్ అట. అర్రే రే రే రే, అసలు ఎంత బాగా చెప్పారు మీరు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి జీవితాన్ని సుఖంగా బతకడానికి ఎంత కావాలో అంత ఉంటే చాలు. ఆహా మంచి క్లారిటీ ఉంది. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తుజావలి, నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి, అమ్మ బాబోయ్ ఇక్కడ ఒక కొన్ని నైన్లు వచ్చాయి. ఎన్ని నైన్లు ఉన్నాయంటే నేను అవి లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే మినిమం 1 గంట పడుతుంది, అన్ని నైన్లు తర్వాత క్రోర్స్ అట మళ్ళా. ఆహా సూపర్ అండి, మీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఆంజనేయ ప్రసాద్ గారు అండ్ విష్ణు, ఓకే 3,50,000 ఉంటే చాలు. ఆహా ఏం కొని ఐఫోన్ కొనుక్కోడానికట సరిపోతాయి కదా. ఓకే మూట ఇచ్చిన దేవుడికి మనకి ఎంత అవసరమో అదే నెంబర్ ఉంటుంది అంటున్నారు భద్రేశ్వరిచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి. తెలివండి తెలివి, మంచిగా దేవుడి మీదే వేసేసారు మీరు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఫ్రీగా వస్తే ఎంతైనా సరిపోదు, అందుకే మా నాన్నగారు నాకు ఫ్రీగా ఇస్తే తీసుకోవద్దని చిన్నప్పటి నుంచి నేర్పించారు అట. మంచి విషయమే కదా, మంచి విషయమే కదా, దేవుడు ఇస్తే ఫ్రీగా తీసుకోవచ్చండి పర్వాలేదు. దేవుడే మనం అదేంటి తపస్సు చేయకపోయినా ప్రత్యక్షమే వరం ఇస్తానంటే తీసుకోవడానికి బాధేమిటి, అది మ్యాటరు. ఎనీవేస్ ఒక నిర్దిష్ట మొత్తం కంటే జీవితాంతం కుటుంబంతో సంతోషంగా అప్పులు లేకుండా అవసరాలకు సరిపడా డబ్బు. ఆహా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ మూటలో నుంచి ఎంత తీస్తే మళ్ళీ అంత తిరిగి నిండి అంత తిరిగి నిండిపోవాలి. సుభాకర్ మారుతినగర్ విజయవాడ నుంచి, మీకు మూట కావాలా మూటలో డబ్బు కావాలా, మూటకి మళ్ళీ ఓ స్పెషాలిటీ ఉండాలా, అబ్బా అబ్బా దీని పేరు ఏదో ఉందండి మర్చిపోయాను సడన్ గా. అరే రే సూపర్ అసలు మీరు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత ఉండినా అవసరానికి పెట్టుకొని మిగతాదంతా పంచిపెట్టేస్తాను అంటున్నారు, మంచి విషయం. ఎనీవేస్ నెక్స్ట్ అయితే దేవుడు ప్రత్యక్షమే ఒకే ఒక వరం కోరుకోమంటే నేను మాత్రం మంచి ఆరోగ్యం ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాను అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. నాకు తెలుసు సందడే సందడి షోని ఇలా చేసేస్తారని తెలిసే నేను వరం నేనే ఇచ్చేసా, డబ్బులు నేనే ఇచ్చేసి వరం కూడా నేనే చెప్పేసి ఆ వరంలో ఆ మూటలో ఎంత ఉండాలి మాత్రమే అడిగా, ఏ వరం కోరుకుంటారని నేను అడగలేదు, అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇండియా దేవుడా. ఓకే నెక్స్ట్ అయితే రియాజ్ నెల్లూరు నుంచి 20 లాక్స్ అట. నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ వాయిస్ సూపర్ అంటూ బీవి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 లాక్స్ డాలర్స్, నేను 50 లాక్స్ అని చూసి ఓకే మంచిగా కోరుకున్నారు అను, పక్కన డాలర్ సింబల్ వేసారు చూసారు మీరు, అసలు సూపర్ అండి. నెక్స్ట్ సాయి ఇన్ఫినిటీ అంటూ మెసేజ్ చేశారు. ఓకే నీకు కూడా అందాలని కోరుకుంటున్నాను సాయి. నెక్స్ట్ మాకైతే ఎక్కువ ఆశ లేదు, 1 కోటి రూపాయలు అయితే మా జీవితాంతం బతికేస్తాం, 1 కోటి రూపాయల్లో మంచి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుంది, దానికి ఖర్చు అవుతుంది అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. ఓకే పాలెంపల్లే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే ఎంత డబ్బైనా ఆశ తీరదు కనుక నాకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని అండ్ పనిని ఇస్తే చాలు అనుకుంటాను, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు, అదే ఆరోగ్యం అంటున్నారు. ఆహా మొత్తానికి ఒక మంచి మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ విజయవాడ ఇల్లు ఇల్లు కొనుక్కోవాలంటే ఆ మాత్రం డబ్బు కావాలి కదండి, 1 కోటి రూపాయలట. ఒక ఎంఎస్ దుర్గారావు గారు, ఎంతున్నా పర్లేదు ఎందుకంటే ఆ మనీ అడిషనల్ కదా.

అన్నమాట. ఆహా, ఏం చెప్పారండి, మా దగ్గర సరిపోయినట్టు ఉన్నాయంటారు మొత్తాన్ని. ఎనీవేస్, శృతి మేడం చెప్పినట్లు మాకు డబ్బు మూట ఏమీ వద్దు. ఇలా శృతి మేడం గారు వచ్చి రోజు మా పేర్లు నవ్వుతూ అరే రే అంటూ పలకరిస్తే చాలట. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి ఇంత సింపుల్ కోరి కోరుతారా అండి? పెద్ద పెద్ద దేవుడు వచ్చి ప్రత్యక్షమైతే అయ్యయ్యో. ఎనీవేస్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 50,000 అంటున్నారు. ఏదో ఉంది 50,000 రూపాయలకి. ఎనీవేస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1 కోటి రూపాయలకే ఓటు. నెక్స్ట్, చాలినంత దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డి పల్లి, నో లిమిట్స్ ఫర్ డిజైర్స్ అంటున్నారు. అయ్యో బాబోయ్, అదే ఇంతకు చాలా మంది తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, అంతే తేడా. ఎనీవేస్, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఒక్కడ మాత్రమే లెక్క పెట్టాలని కూడా చెప్పాల్సిన శృతి గారు, అప్పుడు జీవితకాలం పడుతుంది. విజయవాడ నుంచి కరుణ. ఇలాంటి ఒక క్వశ్చన్ నేను ఏదైనా ఫ్రేమ్ చేస్తా చూద్దాం. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు మీరు. 5 కోట్లు ఉంటే చాలు అంటున్నారు ముండ్రాయ్ గ్రామం అనుమూల మోహన్, సుభద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, 2 కోట్లు చాలు, పెద్దగా ఆశలేదు మేడం అంటున్నారు కేదర్ విహరేజ్ రాజోల్ మండలం. అసలు అందరూ పెద్దగా ఆశ లేదంటూనే కోట్లు కోట్లు అడుగుతున్నారు దేవుడా. ఎనీవేస్, ఎంఎఫ్ఎస్ సర్దార్, అదృశ్యం ఎంత అదృష్టం, ఎంత ఉంటే అంత దక్కుతుంది మేడం, అంతే అట కదా. అది తెలియక అందరూ కోట్లు కోట్లు అడుగుతున్నారు. ఎనీవేస్, 50 కోట్లు ఉంటే చాలు మేడం అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్, దేవుడు అవసరాన్ని బట్టి ఇస్తాడు మేడం కాబట్టి అంతే చాలు అంటున్నారు. ఎవరు ఇంతకీ? రాము బాబివాల, బాబిలాల. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే 1 కోటి ఉండాలి మేడం అంటున్నారు వీర కనకారావు గారు. ఓకే, 1 కోటి రూపాయలతో మా ఫ్యామిలీ సెట్ అన్నారు వినుకొండ నుంచి సోమి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లతా ఫ్రమ్ ఉయ్యూర్, కనీస అవసరాలు తీరే డబ్బు ఉంటే చాలు, అండ్ ఆల్సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, అంత ఇస్తే చాలు. ఓహో, ఓకే. నెక్స్ట్, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, నాకైతే ఆరోగ్యం కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, బట్ ఈ లోపం అండ్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళందరి కోసం కూడా ఇంకొక క్వశ్చన్ కాదు, అదే క్వశ్చన్. సో మరి మీకు కనుక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, మీరు కనుక డబ్బులు కావాలి అని కోరుకుంటే, డబ్బులు కావాలని కోరుకున్నారు ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ ఆరోగ్యం, హ్యాపీనెస్ ఇలాంటివి చెప్పకండి, డబ్బులు ఆల్రెడీ కోరేసుకున్నారు అయితే ఓకే గ్రాంటెడ్ అని చెప్పాడు, బట్ మీరు డబ్బులు ఇంత కావాలి అని అడగలేదు. సో ఎంత ఉండే మూట కావాలి మీకు, అది నేను అడిగిన క్వశ్చన్. ఓకేనా? రైట్ నౌ మీ అందరి కోసం ఇరుముడి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో మరి హేషమ్ అబ్దుల్ వహాబ్ అండ్ సాధికా పన్న సాంగ్ అయితే వినేశారు. ఇరుముడి సినిమా నుంచి 319 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన సందరే సందరి షో టైమ్ అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. సో మరి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ అయితే యాక్చువల్గా అందరూ 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లు ఇలా అడుగుతున్నారు, లేకపోతే ఆరోగ్యం అడుగుతున్నారు, లేకపోతే సంతోషం అడుగుతున్నారు, ఇలా రకరకాలుగా అడుగుతుంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. గడ్డం అంకయ్య గారు పంపించారు బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రింగు ప్లస్ అతిలోక సుందరి అట, అసలు నేను అడిగినది ఏంటి, మీరు పంపింది ఏంటండి, నేను ఆల్రెడీ వరం ఇచ్చేసాను మొర్రో అంటుంటే మీరు అది కూడా రింగ్ అతిలోక సుందరి. దేవుడా, ఉంటారండి ఇలాంటి వాళ్ళు, అసలు ఉంటూనే ఉంటారు. ఎనీవేస్ మొత్తానికి నవ్విచ్చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లవ్స్. ఓకే, సో అర్జున గారు ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ 2 crores అంటున్నారు. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. అండ్ నెక్స్ట్ నమస్తే మేడం, ఇల్లు భోజనం వస్త్రాలు సరిపడా అమౌంట్ చాలు, రాజారావు గారు పత్తికొండ నుంచి మెసేజ్ చేశారు, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘన చాణక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే 1 కోటి రూపాయలు చాలు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, ఓకే హాయ్ శృతి గారు, దేవుడు ఎంత ఇచ్చినా ఓకే. ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఇంతక మెసేజ్ మళ్ళీ ఏమిటో డిలీట్ చేశారు, ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎనీవేస్ నాకు నా కుటుంబానికి జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి సరిపడా సంపద కావాలి, అంతుంటే చాలు, అందులో అంత ఉంటుందని అనుకుంటున్నాను అంటున్నట్టు మెసేజ్ చేశారు మనకి దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి. ఓకే, సో దేవుడు ఎంత డబ్బు ఇచ్చినా నాకు హ్యాపీ అవుతుంది అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, దేవుడికే తెలుసమ్మా ఎంత ఇవ్వాలో అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి వేసేశారు దేవుడి మీద మొత్తానికి. నెక్స్ట్ అక్షయ్ పాత్ర లాంటి డబ్బు మూట కావాలి మేడం. ఎస్, ఈ పదాన్ని ఇందాక నేను మర్చిపోయాను, టకీమని అక్షయ్ పాత్ర. ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో సుఖంగా జీవించేందుకు పేదరికంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు సరిపడిన డబ్బు కావాలి. ఓకే, అంత ఉండాలని ఆశిద్దాం మనం కూడా మీ మూటలో. నెక్స్ట్ సంధ్యా చరణ్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, 15 lakhs, నో 5 lakhs ఓన్లీ, ఆహా ఓకే. నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఐఎమ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 1000 crores వెళ్ళిపోయింది ఎక్కడికో, 50,000 అంటారు ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ 1000 croresకి వెళ్ళారు ఏమిటండి బాబు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా నుంచి ఇనమడి.

నుంచి అనమాట, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మోక్షం కావాలని కోరుకుంటారట. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి, శృతి గారికి సరిపోయేంత అండి అట, నాకు సరిపోయేంత మీకెలా ఇస్తారు అండి, నాకు అర్థం కాదు. అయ్యయ్యో, దేవుని అలా ఎలా కోరుకుంటారు మీరు. అండ్ నెక్స్ట్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, నాకు ఒక డౌట్ అండి, దేవుడు ఇచ్చిన డబ్బులు ఇక్కడ చెల్లుబాటు అవుతాయా కాదా అని అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ అండ్ నాగలక్ష్మి. అసలే మాకున్న డౌట్లు చాలు, మళ్ళీ మీరు కొత్తది పెట్టకండి, ఓకేనా. నెక్స్ట్ అక్కరపాకు నుంచి రమా సుధాకర్, ఇక్కడ ఇల్లు కట్టుకునేంత అలాగే డబ్బులు కావాలి, మిగిలిన జీవితం కష్టపడి సంపాదించుకుని బతికేస్తాం. సూపర్ డూపర్ హిట్. ఓకే, నెక్స్ట్ తిరుపతి డామినేట్ నుంచి ఉషారాణి భాస్కర్ రావు, 1 కోటి రూపాయలతో పాటు నగలు కూడా ఉంటే బాగుంటుంది మేడం, శృతి గారు లైఫ్ సెట్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు, ఉంటే చాలు నాకు 1 లక్ష రూపాయలు చాలు అంటున్నారు, గుంటూరు నుంచి దాసరిపాలెం నుంచి అనమాట. ఓకే, శివదాసిరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. కలమందలపాడు నుంచి కాసేం ఇంకా ముత్తుజావలి, మేడం మీరు ఎంత డబ్బులు కావాలని కోరుకుంటారు అట, నేను ఇంకా ఆలోచించలేదు, ఆలోచించి నెక్స్ట్ టైం చెప్తాను. మీ ప్రసారం ఆగుతోందండి అంటూ మెసేజ్ చేశారు వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, ఓకే. నెక్స్ట్ షబీనా, పెద్దగూడెం విలేజ్, ఓకే, వనపర్తి డిస్ట్రిక్ట్ అనమాట. పెద్ద పెద్ద పెద్ద అమౌంట్ కావాలని కోరుకుంటా అట. ఆహా, ఓకే, అది ఎంత అని ఇప్పుడు కూడా అంటారు అనమాట. భాస్కర్ పెడ నుంచి శృతి గారు సూపర్ సాంగ్ ప్లే చేశారు అట, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అక్షయ్ పాత్ర ఇస్తే చాలు అంటూ మెసేజ్ చేశారు ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. ఓకే అమ్మ, శృతి తల్లి మూట ఎదురా అట, ఎవరింతకి జమలయ్య బెంగళూరు నుంచి. ఓకే, దేవుడిచ్చిన అంత చాలండి, ఆశ వద్దు అంటూ మెసేజ్ చేశారు గౌస్ ఫ్రమ్ తమిడి అనంతపూర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే 100 కోట్స్ అండ్ మీ వాయిస్ సో నైస్ మ్యామ్ అంటూ రామకృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ గుంటూరు నుంచి మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా, ఏమిటి, ఓకే, మీ వాయిస్ విని చాలా రోజులైంది అట. ఎస్, ఓకే. నెక్స్ట్ అయితే హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్, అండ్ ఆల్సో పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా, దేవుడిచ్చింది కాబట్టి మనకి సరిపడా ఇచ్చుంటాడు లేండి అంటున్నారు. ఓకే, అడ్జస్ట్మెంట్ అర్రర్రర్రే. ఓకే, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, 1 లక్ష చాలు అంటున్నారు ప్రశాంతం. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఓకే, 2 లాక్స్

అయిపోయింది సో నాకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తే లైఫ్ సెట్ ఏమంటారు. ఎనీవేస్ మరి అదండి సెకండ్ క్వశ్చన్. మరి 3:25 ఆల్రెడీ అయిపోయింది మన స్టూడియోలో టైం. రైట్ నౌ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ ఒక సినిమా సాంగ్ ప్లే చేస్తాను, ఓకేనా? ఆ పాటలో మొదట ఒక అబ్బాయి వాయిస్ ఉంటుంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో అతను ఎవరో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా? ఆ పాట చాలా చాలా ఫేమస్ పాట, మీ అందరికీ తెలుసు, బట్ ఇప్పటిది కాదు, 90స్లోది. సో అతను ఎవరయ్యి ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పడం మాత్రమే నాకు. ఓకే, నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. సో రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

సురేష్ పీటర్స్ పాడిన పాట అయితే వినేశారు. మరి ఇందులోనే కిడ్ వాయిస్ కూడా ఉంది. ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఇప్పుడు తను ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను అనమాట క్వశ్చన్. సో మరి నాకైతే చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎవరు పంపించారో చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ అయితే మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి ఒక ఇంతకు క్వశ్చన్కి నాకు 1 కోటి రూపాయలు కావాలి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎక్కడి నుంచి, ఏంటి పేరు, ఊరు, అలాంటివి ఏమీ లేవు, కానీ అనిరుద్ రవిచందర్ అంటూ పంపించారు. కాదు, నో, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రభుదేవా ఈ సాంగ్లో డ్యాన్స్ చేశారండి, పాట పాడలేదు. అండ్ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన ఆ పిల్లాడి వాయిస్, ఆ కిడ్ వాయిస్ ఎవరిది? ఓకే, నెక్స్ట్ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనిరుద్ధ్ అన్నారు, నో, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధపట్ట మండల కడప జిల్లా నుంచి దేవిశ్రీ ప్రసాద్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మూట ప్రశ్న వేసి అందరినీ కోటేశ్వరుల్ని చేసేసారుగా. ఎస్ ఎస్, ఈ రోజుకి అందరు కోటేశ్వర్లే. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాక నుంచి రమా అండ్ సుధాకర్ రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పెడన నుంచి. నెక్స్ట్ పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఏఆర్ రెహమాన్, నో నో నో, రెహమాన్ గారు కాదు. రెహమాన్ గారు ఈ పాటకి, ఐ మీన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను అడుగుతున్నది ఈ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు. అండ్ ఆన్సర్ నాకు తెలియదు అంటున్నారు మహాలక్ష్మి గారు. ఓకే, దేవసేన తిరుపతి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ అనుకుంటా అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మసూమ్ బాబా. ఓకే, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముండ్రాయ్ గ్రామ అనుమల మోహన్ సుభద్ర రెహమాన్ అంటున్నారు. నేను అడుగుతున్నది ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ పాటలో వచ్చిన కిడ్ వాయిస్, ఆ పిల్లాడి వాయిస్ ఎవరిది? ఓకే, సో మరి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు కాదు, ఎందుకంటే ఆయనే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. ఓకే, అండ్ జెంటిల్మెన్ సినిమా ప్రభుదేవా గారు. ఓకే, ఈ రెండు కరెక్టే, మీరు అన్నది సినిమా అదే, యాక్ట్ చేసింది ఆయనే, కానీ నేను అడుగుతున్న వాయిస్ ఎవరిది? ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏఆర్ రెహమాన్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను అడుగుతున్నది. ఓకే, తిరుపతి దామినేని నుంచి ఉషారాణి భాస్కర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎగ్జాక్ట్గా కిడ్ వాయిస్ని గెస్ చేశారు. అండ్ దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. రామనగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలి పురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్, ఓకే, రాజీ రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సూపర్ ఇనుమడుగు నుంచి అనమాట రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సింగర్స్ని గెస్ట్ చేశారు అనమాట, కిడ్ వాయిస్ని అండ్ మేల్ వాయిస్ని కూడా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు రెండు ఆన్సర్స్, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ ఆల్సో కిడ్ వాయిస్ని, ఓకే, అలా అయితే తీసుకుంటాను కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష తిరుపతి నుంచి, ఏఆర్ రెహమానా మరొకరా అట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టరు బట్ నేను అడుగుతున్నది కిడ్ బాయ్స్. కాదిరి వీరేష్ రాజోల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కలమదిలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి, ఓకే, రైట్ ఆన్సర్ ఎంఎస్ దుర్గారావు గారు.

రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ విష్ణువర్ధన్ అకిరానందన్ అభిరామ్ మంగళగిరి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే చీ చంద్ర ఓకే సిహెచ్ చంద్రశేఖరరావు గారు విడవలూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ అట. ఓకే, ప్రభుదేవా అంటున్నారు. నో. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి ప్రభుదేవా అంటూ పంపించారు. మరి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నది మాత్రం ఈ సాంగ్లో, ఈ పర్టికులర్గా చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే సాంగ్లో వచ్చిన కిడ్ వాయిస్, స్టార్టింగ్లో ఒక కిడ్ వాయిస్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా హమ్ చేస్తూ ఉంటారు, ఆ కిడ్ ఎవరు? ఇప్పుడు తను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ప్రెజెంట్ నౌ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. అయ్యా బాబాయ్, ఓకే రైట్ ఆన్సర్, ఇద్దరిని గెస్ట్ చేశారు, ఇద్దరు సింగర్స్ ని. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం తమన్ అనుకుంటున్నాను మేడం అట. నో నో నో, తమన్ గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ అనసూయ అమినా జానకపేట నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి. అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ. అండ్ నెక్స్ట్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, ఇంకా రాణి నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే, మిగతా ఇంతాక అందరూ కరెక్ట్, బట్ అరుణ గారు ఉట్కూరు నుంచి అరుణ గారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కానూ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ అయితే గౌస్ పంపించారు, పమిడి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఏఆర్ రెహమాన్. అది నేను అడుగుతున్న క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇది కాదు. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇద్దరు సింగర్స్ ని గెస్ట్ చేశారు ఎగ్జాక్ట్గా, ఇనమడుగు నుంచి రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోలు మండలం నుంచి వీవర్స్ కాలనీ నుంచి అనమాట, మాదిగుండ రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ దాసరి నుంచి సేవదాస్ దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రైట్ ఆన్సర్. నో నో నో నో నో, ఓకే ఇంతకు ఒకటి ఇప్పుడు ఒకటి, నా రెండు ఆన్సర్సా? ఓకే రెండు రైట్ అయితే. నెక్స్ట్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్ అండి, భానుచందర్ బచ్చల శ్రీకాకుళం నుంచి, ఆన్సర్ రాంగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బహుకాల దర్శనాలట రామలికోట నుంచి దుబాయ్ బాద్షా అబ్దుల్ మన్నాన్ డాక్టర్ దీప్తి డ్రైవర్ నవీన్. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ప్రక్కా ఏంటి ముండాయి గామం, ఓకే అనుముల మోహన్ ఇంకా సుభద్ర రైట్ ఆన్సర్ పంపించారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. హలో శృతమ్మ నాకు తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ తమన్ అంటూ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ కూడా. నో నో నో, తమన్ కాదు, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. ఓకే ఎస్ఎస్ తమన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి మీరు కూడా. అండ్ ఓకే రామచంద్రపురం నుంచి అనమాట, ఫస్ట్ టైం అండి మెసేజ్ చేయడం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి గారు అంటూ రైట్ ఆన్సర్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వివిధ భారతి వింటున్నందుకు అండ్ ఆన్సర్ చేసినందుకు కూడా, ఇలాగే రోజు చక్కగా వింటూ మీ ఆన్సర్స్ మాకు పంపించండి. ఓకే నెక్స్ట్ మెసేజ్ పాలంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే జెంటిల్మెన్ నో, అంటే ఒక మేల్ సింగర్ అయితే రైట్ గాను పంపించారు, నేను అడుగుతున్నది ఆ చిన్నపిల్లడి వాయిస్ అండి, సో అది ఇంకా పంపించలేదు మీరు. అండ్ నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తేజ సజ్జా ఏమిటండి, తేజ సజ్జా హీరో కదా, తను ఎప్పుడు పాట పాడాడు, అది కూడా ఆ సినిమాలో. నెక్స్ట్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ యువన్ శంకర్ రాజా అంటున్నారు, భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. నో యువన్ శంకర్ రాజా కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి శిరీష, ఓకే నో అండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎంఎస్ సర్దార్ సురేష్ పీటర్స్ అన్నారు, సురేష్ పీటర్స్ రైటే, అసలు మేల్ వాయిస్ ఆయిందే. ఓకే నెక్స్ట్ మెసేజ్ బలరాం రెడ్డి గారు, దంపూర్ బలరాం రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి ఆకాశవాణి విజయవాడ, ఆన్సర్ నేను చెప్తాగా అట, అయ్య బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏఆర్ రెహమాన్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్

జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి అనమాట, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఆదిత్య మాధవన. నో నో నో. అండ్ నెక్స్ట్ మెసేజ్, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే, సో మరి అదండి సంగతి, చాలా మంది అయితే మెసేజ్ చేశారు ఇంతకి ఆ కిడ్ వాయిస్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా వినండి. ఎస్, ఈ వాయిస్ ఎవరిదంటే జీవి ప్రకాష్ కుమార్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, రైట్ ఆన్సర్. అది సంగతి. సో దాని పక్కన పెట్టేద్దాం, ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఓకే, ఒక ఇప్పుడు ఏంటంటే మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం జనరల్గా ఏవైనా వెహికల్స్ తీసుకెళ్లేటప్పుడు మనకి పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం జనరల్గానే. కానీ ఒక్కొక్కసారి చాలా అనుకోకుండా స్టార్ట్ అయినప్పుడు అలా మనం పెట్రోల్ చూసుకోకుండా బయలుదేరిపోయి మధ్యలో పెట్రోల్ ఆగిపోతే అలా పడే ఇబ్బంది వేరు కదా. అది మనకి తెలుసు ఆల్రెడీ ఎలాంటి ఇబ్బందులు పడతామో, ఒకవేళ అక్కడ పెట్రోల్ స్టేషన్ కనుక లేకపోతే చాలా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. అది పక్కన పెడితే ఒక దేశంలో ఇలా కనుక కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే, సడన్గా కనుక మనం బండి ఆపేస్తే మన కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ లేనందుకు ఫైన్ వేస్తారనమాట. అది ఏ దేశంలో? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. మనకి వెహికల్స్లో పెట్రోల్ లేకపోతే మనకి ఫైన్ వేసే దేశం ఏది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

వీరా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 350 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. నాతో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి కార్లో ఆర్ బైక్లో పెట్రోల్ అయిపోతే సడన్ గా ఫైన్ వేసే దేశం ఏది అని అడిగితే, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి అమెరికా అని పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల్ నుంచి కూడా ఓకే సేమ్ ఆన్సరా. ఓకే ఇంతక్ క్వశ్చన్కా జీవి ప్రకాష్ కుమార్. ఓకే సో మరి శాంతినే గురించి ఒకే ఒకడు కూడా అమెరికా అంటున్నారు. యాక్చువల్గా అమెరికాలో కూడా ఈ రూల్ ఉంది, బట్ ఏంటంటే ఇది స్ట్రిక్ట్గా ఉన్న దేశం అయితే ఇంకొకటి ఉందన్నమాట. ఈ కంపల్సరీ ఫైన్ అనే దేశం అయితే ఇంకొకటి ఉంది, బట్ అమెరికాలో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫైన్ వేస్తారు. సో దాంతో పోలిస్తే నేను చెప్పబోయే దేశం బాగా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఫైన్ అనేది ఉంటుంది అక్కడ పెట్రోల్ కనుక, లేకపోతే మన బండిలో అది మ్యాటర్. ఓకే సో మరి కేదరి వీరేష్ రాజోల మండల నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో విజయవాడ నుంచి కరుణ, రాజోల నుంచి జయన్న, పెడిన జోగానంద్ర కాలనీ చప్పల్ రాజ్ గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి ఇలా ఫైన్ వేసే దేశం కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. శృతి గారు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ అంటున్నారు. ఓకే అండి సో మరి అదే మ్యాటర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా పంపించారు. పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. నాసిక వేణు దేశాయిపేట నుంచి, గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆత్మకూరు మంగళగిరి ఆంజనేయ ప్రసాద్, విష్ణువర్ధన్, కిరణందన్ వీళ్ళందరూ కూడా కరెక్టే. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి కూడా కరెక్ట్ పంపించారు. తిరుపతి దామినే

శివుషా రాణి అండ్ ఆల్సో భాస్కర్ రావు గారు. శృతి గారు కాస్త అలసిపోయినట్టున్నారు, జ్యూస్ కానీ కాఫీ కానీ తాగండట. ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు. కౌస్తుభ ఆత్మకూరు నుంచి ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి కూడా. అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి, అండ్ ఆల్సో కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజస్వి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీ వాయిస్ స్వీట్ పాట పాడండి అంటూ మురళీ గారు మెసేజ్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ భద్రేశ్వరి చారి అయ్యప్ప నగర్ మేడ్చల్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. అండ్ ఓకే సో నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుంచి అనమాట భాస్కర్రావు గారు రాణి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు అండ్ మొండ్రాయ్ గ్రామం హనుమల మోహన్ అండ్ సుభద్ర. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ ఆల్సో చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ ఓకే జానకంపేట్ నిజామాబాద్ నుంచి. అండ్ ఆల్సో రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. కలమందలపాడు గ్రామం నుంచి కాసే ముత్తుజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి, హాయ్ అండి మీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూలు. ఇందుకే మీ పేరేది? మసూమ్ బాబా. ఓకే రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బాలాజీ ఫ్రమ్ మనస్తిల్లిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్ డి బాలాజీ. ఓకే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ బి బదుమ్రసాద్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామలా రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు చాలా రోజులకు వచ్చారండి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అవునండి కదా గ్యాప్ వచ్చేసింది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా చిన్న పాసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దుబాయ్ నో నో దుబాయ్ అయితే కాదు. అండ్ మీరు టూ ఆన్సర్స్ పంపించారు ఆశా గారు, అందులో ఒకటి రైట్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఓకే ఒకటి రైట్ మీరు పంపిన ఫస్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ మెసేజ్ మురళీధరన్ చిత్తూర్ ఏపీ నుంచి అనమాట, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. ధనలక్ష్మి గన్నేపూడి నుంచి రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నల్లమ్మ గారు పంపించారు పాపినేపాలెం. ఇదేంటో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు, ఈ ఊరి పేరు పాపినేయపాలెమా లేకపోతే ఏంటనేది. ఎనీవేస్ అనంతపురం అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెళ్ళ సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజ్ ఫ్రమ్ సత్తుపల్లి హాయ్ శృతి గారు అని పంపించారు, హాయ్ రాజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రెహమాన్ అంటున్నారు. ఇంతకు ఎప్పుడో ఆ క్వశ్చన్, బట్ ఎనీవేస్ అదైతే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారే, బట్ నేను అడిగిన కిడ్ వాయిస్ మాత్రం జీవి ప్రకాష్ అనమాట. ఓకే జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ పెట్టిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఈరోజు కొత్త విషయం ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాం మేడం అట. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఈరోజు షో మీ చాలా బాగుందంటూ నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నావు తల్లి అంటూ చిన్నమ్మాయి మిర్యాల కూడా ఉంచి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రతిరోజు మీరేరం శృతి గారు అర్రెర్రెర్రె మహాలక్ష్మి గారు అస్సలు అది కుదరని పని. అండ్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సుభాషిణి ఇనమడుగు నుంచి ఓకే బాంబే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఓకే డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్

0: రైట్ ఆన్సర్. ఆహా, మొత్తానికి ఆన్సర్స్ అయితే ఫినిష్ చేసాను టైం లోపల. సో ఇంతకీ అది ఏ దేశం అంటే జర్మనీ. జర్మనీలో ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట. సో సపోజ్ కార్లో కానీ బైక్లో కానీ పెట్రోల్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. బట్ ఇలా ఎందుకు వేస్తారు, ఊరికే అయితే వేయరు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అలా సడన్గా మనకి మంచి హైవే రోడ్స్ మీద మనం కనుక మన బండిని స్టాప్ చేసేసి మధ్యలో ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళు అలా చేస్తారన్నమాట, ఫైన్ వేస్తారు. అది చాలా అర్థవంతమైన ఫైన్ ఇది నాకు తెలిసి. ఏమంటారు, మంచి విషయమే కదా. ఎనీవేస్, మరి స్టూడియోలో టైం అయితే 3:58 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది కాబట్టి ఇవాళ సందరేస్ అందరికి ఇక్కడితో గుడ్ బై బై బై కొట్టేద్దాం. మళ్ళీ ఎగ్జాక్ట్గా 4:02కి వివిధలో కలుసుకుందాం. ఓకేనా? రైట్ నౌ మరి మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఆ బ్రేక్లో న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి ఎగ్జాక్ట్గా 4:00కి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: भारती एफएम 101.3।
1: వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కర్ణాలను అందిస్తోంది. తమ శాఖలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డొల్లశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రేపు నిర్వహించే పల్లె పండుగ 3.0 కింద 11,85 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విజయవాడలో 24,042 మందికి ఇంటి స్థలాల్ని క్రమబద్దీకరించి పట్టాలు ఇవ్వనున్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ కింద 6.88 లక్షలు, వితంతు పింఛన్ కింద 2.97 లక్షలు, చేనేత 21,565, దివ్యాంగ పింఛన్లకు 1.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. శ్రామికులతో వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక మహిళ ప్రాణం కోల్పోగా 8 మందికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జపాన్లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ ఇప్పటి వరకు 39 పతకాలను గెలుచుకుని 12వ స్థానంలో నిలిచింది. నవయుగ కవి చక్రవర్తి అభ్యుదయ కవి గుర్రం జాష్వా జయంతి ఈరోజు. జాష్వా 1895 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. బంగాళాఖాతంలో మయన్మార్, అండమాన్, మధ్య ప్రాంతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు

వాతావరణశాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధాల్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. మరి ఈ రోజు చక్రి గారి సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు చక్రి గారి పాటలే నేను ఎందుకు ప్లే చేస్తున్నాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను డెఫినెట్గా. బట్ రైట్ నో మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి చెన్నై చంద్రమా సాంగ్ అయితే వచ్చేస్తుంది. Enjoy listening.

ఇడియట్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ గారు అండ్ కౌసల్య పాడిన సాంగ్ అయితే వినేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ మరి చక్రి మ్యూజిక్ కంపోజిషన్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 4:14 PM క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం అండ్ దిస్ ఈజ్ ఆర్చీ శృతి. సో మరి యాక్చువల్గా ఈ రోజు చక్రి గారినే నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ గారు అనమాట. యాక్చువల్గా ఇవాళ ఆయన బర్త్డే కదా. సో మరి యాక్చువల్గా వీళ్ళ కాంబినేషన్ అంటే అండి తెలుగు సినిమాలో ఒక స్పెషల్ మ్యూజికల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మరి పూరి జగన్నాథ్ గారి మాస్ నారేషన్కి చక్రి గారి ఎనర్జెటిక్ ట్యూన్స్కి మంచి సింక్ ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆంధ్ర వల్ల, సూపర్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎస్పెషల్లీ ఇడియట్ సాంగ్స్ అయితే అప్పట్లో యూత్లో సూపర్ క్రేజ్ క్రియేట్ చేశాయన్నమాట. మరి పూరి గారి సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీకి చక్రి గారి మ్యూజిక్ ఇంకా ఎక్స్ట్రా కిక్ ఇచ్చేదనమాట. సో మరి అంత బాగుండేది వీళ్ళిద్దరి కాంబినేషన్. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ స్పెషల్లీ పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే స్పీడ్, యాటిట్యూడ్ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే చక్రి గారి మ్యూజిక్ ఆ ఎనర్జీకి మెలడీ టచ్ ఇచ్చేదని చెప్పచ్చు అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఒక రకంగా మాస్ ప్లస్ మెలడీ అంటే పర్ఫెక్ట్ కాంబో అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆంధ్రవాల సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

కుమార్ సాను అండ్ కౌసల్య పైన సాంగ్ అయితే విన్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి సాహితి లిరిక్ లో 4:25 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక అద్దరు గుట్టి పాటతో వచ్చేస్తుంది కృష్ణ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి చందు గారి లిరిక్ అనమాట. అసాధ్యుడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:34 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు స్పెషల్ గా చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి చక్రి గారి మెలడీస్ అండి, ఆ పెద్దగా కాంప్లికేటెడ్ ట్యూన్స్ అయితే కాదనమాట, చాలా సింపుల్ గా మనసుకి వెంటనే పట్టేసే సాంగ్స్, పట్టేసే ట్యూన్స్. మరి ఆయన వాయిస్ లో ఉన్న వార్మ్త్, ఆయన కంపోజిషన్స్ లో ఉండే న్యాచురల్ మెలడీ, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా నచ్చుతాయి. అందుకే చక్రి గారి పాటలు వింటుంటే చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి అనమాట. సో ఆయన మెలడీస్లో గొప్ప బ్యూటీ ఏంటో తెలుసా, అవి చెవులకి మాత్రమే కాదు మన మనసుని కూడా చేరిపోతాయి. నాకు అలానే అనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ మీకు కూడా. సో రైట్ నౌ మీ అందరి కోసం అలాంటి 2 బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మెలడీస్ మీకోసం ప్లే చేస్తున్నాను. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అండ్ ఆల్సో చక్రం మూవీస్ నుంచి అనమాట. సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆట చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఇప్పుడు వినబోతున్న మరో సినీ గీతం ఆర్య చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన పాట వింటారు. సాహిత్యం చంద్రబోస్.

సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విలన్ చిత్రం నుంచి వేటూరి గారి సాహిత్యం అందించే పాట వింటారు. పాడినవారు కార్తీక్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రలహరిలో శ్రోతల కోసం తదుపరి గానం. చిత్రం ఇప్పటివరకు మీరు చూస్తున్నది, గానం ఒద్దొద్దు తల్లో మీకో దన్నం. కోరినవారు పురుషజాతి ఆనిముత్యాలు.

మీరింతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. వార్తల్లోని వివరాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెము కాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్

2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అను శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్

0: సహజవాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి. రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రబీ సాగుకు అనువైనటువంటి 6 తడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీలో సగటును చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల హెక్టార్లలో ఈ వివిధ పంటలను మనం రబీలో సాగు చేస్తున్నారు రైతాంగం. అందులో ప్రధానంగా వరి 7.91 లక్షల హెక్టార్లు, తర్వాత మొక్కజొన్న చూసినట్టయితే 2 లక్షల హెక్టార్లలోను, శనగ 4.5 లక్షల హెక్టార్లలోను, మినుము 3.25 లక్షల హెక్టార్లలోను, అదే రకంగా పెసలు చూసుకున్నట్టయితే దాదాపు 100 హెక్టార్లు, వేరుశనగ చూసుకున్నట్టయితే 100 హెక్టార్లలో, తర్వాత జొన్న అనేది 100 హెక్టార్లలో సాగు చేస్తున్నామన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ఈ పంటల యాజమాన్య పద్ధతుల గురించి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరి విషయానికి వస్తే, వరిలో మనకు రకాల ఎంపిక అనేది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నామో అటువంటి ఆ ప్రాంతానికి సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఆ రకాన్ని మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే NDLR-7 కానీ, NDLR-8 కానీ, NLR-3238 కానీ, తర్వాత సస్య అనేది BPT-2411, తర్వాత BPT-2841 కాటన్ దొర సన్నాలు, ఇవి ముఖ్యంగా రబీకి అనువైన వరి రకాలు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి అనేది ఏ పంటకైనా అతి ప్రాధాన్యమైనది. విత్తుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం 50% మందును కలిపి 1-24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకున్నట్టయితే దుంప నారు తెగులు కూడా నివారించడానికి అవుతుంది. ఒకవేళ దుంప నారు తెగులు ఎక్కువగా ఉన్నట్టయితే 1 లీటర్కి 1 గ్రాము కార్బండిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండకట్టి విత్తనాన్ని మనము దుంప నారుమడిలో చల్లుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే మనకు విత్తన శుద్ధి వల్ల నేలలో బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సూక్ష్మజీవులు వ్యాధులను కలిగజేసే సూక్ష్మజీవులను కూడా మనము నివారించుకోవచ్చు అనమాట. ఇంకొక అతి జాగ్రత్త ఏంటంటే వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది. సో నిద్రావస్థ చాలా ప్రాబ్లంగా ఉంటుంది మనకు వరిలో. ఎప్పుడైతే తక్కువ నిద్రావస్థ కలిగిన రకాలను కనీసం లీటర్ నీటికి 6.3 ml లేదా ఎక్కువ నిద్రావస్థ కలిగినటువంటి విజేత అటువంటి రకాలకైతే 10 ml గాఢ నత్రికాంలం అంటే HNO3 అంటాము, దీన్ని 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత మరో 24 గంటల పాటు మండకట్టి మనం చల్లుకున్నట్టయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు అనమాట. ఒక విత్తన మోతాదు వచ్చినట్టయితే నాటే పద్ధతికి అయితే 20 కిలోలు, వెదజల్లు పద్ధతికి అయితే మెట్ట భూముల్లో 24 నుంచి 34 కిలోలు, అదే రకంగా గోదావరి జిల్లాలో అయితే 12 నుంచి 15 కిలోలు, గొర్రుతో మనం విత్తుకోవాలి అనుకున్నప్పుడు వర్షాధార కింద అటువంటి సమయంలో 25 నుంచి 30 కిలోలు, లేదా యాంత్రిక పద్ధతిలో వరి సాగు చేసినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుంది అనమాట. ప్రాంతాన్ని బట్టి చూసుకున్నట్టయితే నాట్లకు అనుకూలమైన సమయం వచ్చేసి మామూలుగా నవంబర్-డిసెంబర్, ఈ రబీకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాట్లు చాలా అనుకూలమైన సమయం. అదే కృష్ణగోదావరి జిల్లాలకైతే డిసెంబరు, తర్వాత అత్యల్ప వర్షపాతం డిసెంబర్, తర్వాత ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ మండలానికైతే నవంబర్ అనేది చాలా అనుకూలమైన సమయం అనమాట. తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని మనం 15 రోజుల ముందే బాగా దుక్కి చేసుకుని 3 నుంచి 4 దఫాలుగా మరగ దుమ్ము అనేది చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ లేదంటే అడ్డతో కానీ చదును చేసినట్టయితే మనకు బాగా నాట్లు అనేది వేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాట్లు నారు తీసేటప్పుడు లేతాకు పచ్చగా ఉంటేనే త్వరగా అది తిరుగుతుంది అనమాట. అంటే దానికి లేతాకుపచ్చలో ఉన్నప్పుడు మనం నాట్లు వేసుకున్నట్టయితే మొక్క త్వరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది కాబట్టి నారును పైపైన నాటితే పిలకలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు లోపలికి నాట్లు వేయడం జరుగుతుంది, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పైపైన నాటినట్టయితే త్వరగా ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని పరీక్షించి దానికి అనుగుణంగా 44 మూసలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదే బాగా మెత్తగా బరువైన నేలల్లో 2 నుంచి 10 రోజుల లోపల నాట్లు వేయడం అనేది ముగించాలి. మనం నాట్లు వేసే 1 నుంచి 2 రోజుల లోపల మనం ముగించినట్టయితే పైరంతా సమంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే రబీలో వివిధ

వ్యవసాయ మండలాల్లో సిఫారు చేసిన పోషకాల విషయానికి మోతాదుకు వచ్చినట్టయితే ఒక ఎకరాకు మనకు గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరము, అదే రకంగా 24 కిలోల పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కృష్ణా డెల్టా ప్రాంతానికి లేదంటే తేలిక భూముల విషయానికి వస్తే 72 కిలోలు, 36 కిలోల భాస్వరము, 24 కిలో పొటాష్. దక్షిణ మండలాల విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ని చేరువులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే కనీసం 50 కిలోల ఒక యూరియాకు 10 కిలోల వేపపిండి లేదంటే 250 కిలోల తేమ కలిగిన మట్టిని కానీ కలిపినట్టయితే అది 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అదే రకంగా మొత్తం భాస్వరం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అదంతా దమ్ములోనే వేయాలి. ఎందుకంటే భాస్వరం అనేది దమ్ములో వేసే ఎరువు కాబట్టి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది కాబట్టి భాస్వరం తప్పనిసరిగా మనం మొత్తం ఎంత వేయాలో అంత మోతాదును దమ్ములోనే వేయాల్సి ఉంటుంది. తర్వాత పొటాష్ విషయానికి వస్తే నల్లరేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి చెలక భూముల్లో అయితే ఆఖరి దమ్ములో సగము, తర్వాత అంకురం ఏర్పడే దిశలో మిగతా సగాన్ని అంటే 2 భాగాలుగా మనం విడగొట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత ముదురు నారు నాటేటప్పుడు మాత్రం నత్రజని ఎరువును కనీసం ఒక 25% పెంచాలన్నమాట. సో దీన్ని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేయాలి. అంటే 2/3 వంతు నాటేదానికి ముందు దమ్ములోను, తర్వాత మిగతా 1/3 వంతు అంకుర దశలో వేసినట్టయితే మొక్క బాగా ఎదిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాల విషయాల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినప్పుడు జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, తర్వాత మ్యాంగనీస్ అనే లోపాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జింక్ చూసుకున్నట్టయితే చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో ఈ సార్వా వరి కంటే ఎక్కువగా జింక్ ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయలేకపోతే ఎప్పుడైతే పైరుపై జింక్ లోపం అనేది కనిపిస్తుందో అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లేదంటే 1-5 గ్రాములు దానికి యూరియా కలిపి 2 కలిపి వేసుకున్నట్టయితే 5 రోజుల వ్యవధిలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే చాలామంది రైతులు భాస్వరంతో కలిపో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలిపో జింక్ను మారుతుంటారు. ఇది చేయకూడదు. దీనికి జింక్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో స్ప్రే చేస్తామో దానికి కనీసం 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఉండాలన్నమాట భాస్వరం అప్లికేషన్కి జింక్. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం వచ్చేసి ఇనుము. ఈ ఇనుము ధాతు లోపం అనేది మనకు కనిపించినప్పుడు మొక్కలు తెల్లగా పాలిపోవడం జరుగుతుంది. అది నర్సరీ స్టేజ్లో చూడవచ్చు, ప్రధాన పంటలో కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మొక్కలు తెల్లగా పాలిపోయినట్టు కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనము, మార్కెట్లో అన్నబేది అని దొరుకుతుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఇనుము మొక్కకు పట్టి బాగా మొక్క ఇనుము ధాతు లోపాన్ని నివారించుకునే శక్తిని ఇస్తుందన్నమాట. తర్వాత ఇంకొక ప్రధాన సూక్ష్మ పోషకం వచ్చేసి మ్యాంగనీస్. ఇది దీనికి నివారణకు మనము 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది 4 నుంచి 5 రోజుల వ్యవధిలో. సో ఇలా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింకు, ఇనుము, మ్యాంగనీస్ అనేదాన్ని మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుని మనము దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ముఖ్యంగా కలుపు యాజమాన్యం విషయానికి వస్తే వరిలో ఊద అనేదాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదంటే బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన తర్వాత 7వ లేదా 8వ రోజులో మనము నీటినంతా తీసివేసి పిచికారి చేసినట్టయితే లేదంటే విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు సైఫలోఫాన్ బ్యూటైల్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఊదను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అన్నమాట. ఇక అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువగా ఉంటుందో మనము నాటు అనేది సరిగ్గా అతుక్కోదు అన్నమాట. కాబట్టి నాట్లు వేయాలి అన్నప్పుడు నీరు పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీళ్లు నిలవగట్టేటట్టు చూసుకోవాలి. మూస తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు కూడా పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదన్నమాట. కాబట్టి తగినంత నీటి మాత్రమే అది మనం నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత చిరుపట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు కూడా 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉండాలి.
అంటే కోతకు 10 రోజుల ముందుగా మాత్రం నీటిని నెమ్మదిగా మనం తగ్గించి ఆరేటట్టు చేసుకోవాలి. సో నీటి యాజమాన్యం అనేది ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యంగా వరిలో ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తక్కువ నీటితో మనము పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రబీ ఆరుతడి పంట అయినటువంటి వరిలో ఈ సుడిదోమ పచ్చదీప పురుగులు ఎక్కువగా వస్తాయి. దీనికి

ఈ బ్యూప్రోపజిన్ 1.6 మిల్లీలీటర్లు, లేదంటే ఇథోపెన్ ఫ్రాక్స్ 2 మిల్లీమీటర్లు, అది లేదన్నా కానీ ఎసిఫేట్ అనే దాన్ని ఒక 5.1.5 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ సుడిదమ్మను తర్వాత పచ్చదీప పురుగులను మనము నివారించుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా వచ్చే పురుగు. రబీ ఆరుతడి వరి పంటలో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు నీటి యాజమాన్యము, తర్వాత నారు యాజమాన్యము, తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యము, తర్వాత ఈ పురుగుల యాజమాన్యం, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్టు చూసుకొని మనకు పంట చివరి దశ వచ్చేంత వరకు, అంటే మనకు అంకుర దశ నుంచి గింజ ఊరే దశ వరకు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు, తర్వాత గింజ కట్టడం ప్రారంభమైన తర్వాత 5 సెంటీమీటర్లు, తర్వాత ఒకసారి గింజ పాలు పోసుకున్న తర్వాత, డెవలప్ అయిన తర్వాత, అంటే బియ్యం ఫామ్ అయిన తర్వాత, అప్పుడు నిదానంగా నీటిని ఆపివేయడం చేయాలంటే, ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే వరిలో మనము తక్కువ ఖర్చుతో మనము అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన ఆరుతడి పంట ఏది అంటే అది వేరుశనగ. వేరుశనగ దాదాపు 100,000 హెక్టార్లలో మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనువైన రకాల విషయానికి వస్తే నారాయణి కావచ్చు, కదిరి 6 కావచ్చు, ధరణి, తర్వాత కదిరి హరితాంధ్ర, విశిష్ట, కదిరి 9, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి. ఈ రకాలు మనకు రబీలో ఆరుతడి పంటలుగా మనం వేసుకోవచ్చు వేరుశనగలో. తర్వాత విత్తే సమయానికి వస్తే మనకు ఉత్తర కోస్తా ఏరియా ఆ ప్రాంతంలో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనకు రబీలో ఈ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదే రాయలసీమ ప్రాంతానికి వస్తే, అంటే దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాల విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు, అంటే డిసెంబర్ మొదటి పక్షం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇటువంటి సమయాన్ని మనము ఈ రబీకి వేరుశనగ సాగు ఎంచుకున్నట్టయితే దిగుబడి రావడానికి చాలా బాగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. నేలల విషయానికి వస్తే సేంద్రీయ పదార్థం అనేది అధిక మోతాదులో ఉండాలి. తర్వాత ఉదజని సూచి అనేది, అంటే పిహెచ్ అంటాము, అది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే ఇటువంటి నేలలు ఈ రబీలో ఆరుతడి పంటలుగా వేరుశనగ సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే అది వేరుశనగల గింజ పరిమాణం కావచ్చు, లేదంటే విత్తే అదును, లేదంటే రకాన్ని బట్టి విత్తన మోతాదు అనేది నిర్ణయించబడుతుంది. దీంట్లో సుమారుగా మనము 1 ఎకరాకు 72 నుంచి 75 కిలోల విత్తనాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది, ఎందుకంటే తేలికపాటి నేలలో పెస్ట్ అండ్ డిసీజ్ కానీ రోగాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము వచ్చేసి టెబిక్యునజోల్ అనేదాన్ని, లేదంటే 3 గ్రాముల మ్యాంకో జబ్బు, తర్వాత 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఈ పొడి మందును పట్టించినట్టయితే కాండం కుళ్ళు తెగులు, వైరస్ తెగులు, ఇట్లాంటి తెగులు నివారించుకోవడానికి, అంటే తొలి దశల్లోనే మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదే తేలికపాటి నేలల్లో వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ అనేదాన్ని 4 మిల్లీలీటర్లు నీళ్ళ మిశ్రమంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు ఈ వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుపురుగు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత నిద్రావస్థ అనేది వేరుశనగలో రబీలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఖరీఫ్కి మనకు ప్రాబ్లం లేదు, కానీ రబీ విషయానికి వచ్చినప్పుడు నిద్రావస్థ తొలగించాలన్నప్పుడు ముఖ్యంగా నిద్రావస్థ గల రకాలైనటువంటి కదిరి 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, ఇట్లాంటి విత్తనాలకు 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనే దాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటల పాటు వేరుశనగ విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే ఈ నిద్రావస్థ అనేది తొలగించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనకు ఖరీఫ్లో మామూలుగా 30 నుంచి 10 సెంటీమీటర్లు, అంటే 30 సెంటీమీటర్లు వరుస మధ్య, 10 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మొక్కకు మధ్య చెప్తాము. ఇక్కడ రబీ విషయానికి వచ్చేస్తే మనకు వరుసకు మధ్య దూరాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది, అంటే 22.5 సెంటీమీటర్లు, తర్వాత మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉంచుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా పెరుగుతుంది అన్నమాట. తర్వాత రబీలో కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనము మొక్కకు మధ్య దూరం పెంచినప్పటికీ వరుసకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి కలుపు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది రైతులు క్రిస్ క్రాస్ గోగోడు వేస్తున్నారు కాబట్టి కలుపు అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కలుపు కనిపిస్తుంది అనుకోండి, విత్తన 20 రోజుల లోపల మనం గడ్డిజాతి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉంటే అటువంటి సమయంలో ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపిక్వినాజో ద్రావణాన్ని కానీ, లేదంటే 400 మిల్లీలీటర్ల క్విజిలోఫాస్ 5% ద్రావణాన్ని కానీ కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ఇది ముఖ్యమైనది వేరుపురుగు. సో ఈ వేరుపురుగు దాన్ని నివారించుకోవడానికి మనకు ఆ తల్లి పురుగులు ఏవైతే పెంకు పురుగులు ఉంటాయో తొలకరి వర్షాలు పడిన ఉంటే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వేప, రేగు, నల్లతమ్మ చెట్లపై జీవిస్తాయి. ఆ వాటిని మనం నివారించుకోవాలంటే 4-8 10% గుళికలు 6 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాలి. 1 కిలో విత్తనాన్ని

2 ml ఇమిడాక్లోపిడ్ కలిపి వేసుకున్నట్టయితే ఈ వేరుపురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా రబీలో మనకు రసం పీల్చే పురుగులో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు, లేదంటే పేనుబంక, ఆకుపచ్చ దోమ. వీటి నివారణకు మనకు తామర పురుగుల విషయానికి వస్తే ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రామ్స్, అంటే 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అదే పచ్చదోమ నివారణకైతే డైమిథియోట్ 2 మిల్లీలీటర్లు, లేదంటే ఇమిడాక్లోపిడ్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కావచ్చు, తర్వాత పేనుబంక పురుగును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆకుముడత నివారణకైతే నోవాల్యూరిన్ అనే దాన్ని 1 మిల్లీలీటర్లు, లేదంటే క్లోరోపైరిపాస్ దాన్ని 1.5 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే పొగాకు లద్ది పురుగు మనకు మొదటగా ఏదైనా పురుగు కనిపించినప్పుడు 5% వేపగింజల కషాయం కావచ్చు, దాన్ని పిచికారి చేసుకున్నట్టు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎదిగిన లార్వాలను మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు థయోడికార్బ్ 1 గ్రాము కావచ్చు, లేదంటే నోవాల్యూరిన్ 1 మిల్లీలీటర్లు, లేదంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే పొగాకు లద్ది పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత దశలో వచ్చే వేరుశనగ కాయ తొలుచు పురుగు నివారణకు మనము తొలి దశలో అయితే 1.5 మిల్లీలీటర్ల వేపనూనె లేదంటే కానుగూనె కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మిథైల్ పెరాథియాన్ 20% ఈసి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే, అంటే 2 నుంచి 3 వారాల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే వేరుశనగలో కాయి తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు అనమాట. అదే తెగులు విషయానికి వస్తే ముఖ్యంగా అతి ముఖ్యమైనవి తిక్క ఆకుమచ్చ తెగులు. ఇది తొలి దశలో వస్తుంది, తర్వాత ఆఖరి దశలో వస్తుంది. దీన్ని నివారణకు తొలి దశల్లో మనకు వచ్చే ఆకుమచ్చ తెగుల నివారణకు మనకు ముఖ్యంగా ఈ తెగులను తట్టుకునే రకాలు మనం ఎన్నుకోవాలి. మనకు రకాల విషయానికి వస్తే కదిరి హరితాంధ్ర కావచ్చు, అభయ మరియు కదిరి అమరావతి, ఈ రకాలు టిక్కాలు ఇస్పాట్ను తట్టుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తెగులు కనిపిస్తుందో వెంటనే మనం ఎకరాకు మ్యాంకోజబ్ అనేదాన్ని 400 గ్రాములు మరియు కార్బండిజం 1 గ్రాము, లేదా క్లోరోథలోనిల్ అనేది 2 గ్రాములు, లేదంటే హెక్సాగోనజోన్ 2 మిల్లీలీటర్లు, లేదంటే టెబ్యూకోనజాల్ 1 మిల్లీలీటర్ చొప్పున మనము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే, మనం 2 సార్లు చేసుకోవాలి, ఒక ఫస్ట్ టైం ఒకసారి, తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశల్లోనూ తర్వాత చివరి దశల్లో వచ్చే ఈ టిక్కా లీస్పాట్ను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. తొలి దశలో చేసుకున్నట్టయితే మనకు దిగుబడి పెరుగుతుంది, తర్వాత ఆఖరి దశలో చేసుకున్నట్టయితే 70 రోజుల నుంచి 75 రోజుల మధ్యలో స్ప్రే చేసుకున్నట్టయితే పిచికారి చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన మేత దొరుకుతుంది అనమాట పశువులకు. కాబట్టి ఈ టిక్కా లీస్పాట్ అనేది అతి ముఖ్యమైన డిసీజ్, కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత రస్రంటము, కుంకుమ తెగులు. సో ఇది వచ్చినప్పుడు మనకు 2 గ్రాముల క్లోరోథలనిల్ లేదంటే 1 గ్రాము ట్రైడిమార్ప్లో కలిపి పిచికారి చేసుకున్నట్టు నివారించుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దీని నివారణకు 200 గ్రాములు జిప్సం అనేది పూత సమయంలో వేయడం వల్ల కూడా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు అనమాట. అదే రకంగా వేరుకుళ్ళు తెగులకు మనకు 0.1% కార్బనిజం లేదంటే 0.3% మ్యాంకోజబ్ వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యమైనది పీబీఎండి, పిఎస్ఎండి, అంటే మొవ్వకుళ్ళు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు. వీటిని నివారించుకోవాలి తప్ప మనకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే కష్టం కాబట్టి, ముఖ్యంగా ఈ పార్థినియం, అదే రకంగా కాండం కుళ్ళు తెగులు కూడా పిఎస్ఎండి అంటాం మనము, దీని నివారణకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్, 4 మిల్లీలీటర్ల నీటి మిశ్రమం మందుతో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 1 శిలీంద్రనాశిని మందులో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట. అంటే పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 2 మిల్లీలీటర్ డైమథియేట్ ఇమిడా, లేదంటే 3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ మందును 200 లీటర్ను కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కాండం కొళ్ళు తెగులు నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా వేరుశనగుల్లో రబీలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సంను 25 నుంచి 35 రోజుల మధ్యలో మనము పెగ్స్ పెనట్రేషన్ స్టేజ్లో మనం వేసుకున్నట్టయితే నేలలో తగినంత కాల్షియం కావచ్చు, తర్వాత గంధకం సల్ఫర్ కావచ్చు అవైలబుల్ ఫామ్ లో మొక్కకు అందినట్టయితే, మొక్క అనేది కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల కాయ బాగా ఊరుతుంది, తర్వాత ఈ సల్ఫర్ గంధకం ఉండడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. కాబట్టి రబీలో ఆరుతడి పంటగా ఈ వేరుశనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా జిప్సం అనే దాన్ని 200 కిలోలు 1 ఎకరాకు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అది ఊడలు దిగే సమయంలో వాడినప్పుడైతే సమర్థవంతంగా మనకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పని జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి జిప్సం యాజమాన్యం. ఇది వేరుశనగ సంబంధించి. ఇంకా మూడవ అతి ప్రధానమైన ఆరుతడి పంట రబీలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మొక్క విత్తనం పెట్టే దశ నుంచి తర్వాత కాయ కోసే దశ వరకు కూడా, అంటే క్రాప్స్ కోసే దశ వరకు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో దీంట్లో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకాల్లో అయితే భారతీ 90

తొమ్మిది కానీ, డిహెచ్ఎం 113 కానీ, ఇట్లాంటి రకాలు, తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విషయానికి వచ్చినప్పుడైతే ఉదజన సూచి పిహెచ్ అంటాం కదా, అది 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కనీసం ఎకరాకు ఒక 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఆఖరి దున్నుల్లో వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కజొన్న. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఎక్కువ మోతాదులో పోషకాలను నేల నుంచి తీసుకునే పంట, కాబట్టి తప్పనిసరిగా మనం పోషకాలను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. తర్వాత సమయానికి మనకు పోషకాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్తే కాలం విషయానికి వస్తే రబీలో 15 అక్టోబర్ నుంచి 15 నవంబర్లోగా విత్తితే ఈ మొక్కజొన్నలో మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. తర్వాత కోస్తా జిల్లాల్లో వరి మాగానికి తర్వాత 0 టిల్లేజ్ పద్ధతులు కూడా డిసెంబర్ వరకు కూడా మనము ఈ మొక్కజొన్న విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే 8 నుంచి 16 కిలోల వరకు మనకు వేసుకోవచ్చు. అది వివిధ పద్ధతులను బట్టి, సంకర రకాలు కావచ్చు, తీపి మొక్కజొన్న కావచ్చు, లేదంటే బేబీ కార్న్ కావచ్చు, లేదంటే మేత మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకాన్ని బట్టి మనం వాడే విత్తన మోతాదు కానీ మారుతుంటుంది అనమాట. విత్తే పద్ధతి విషయానికి వస్తే మొట్టమొదట బోదనాగులతో బోదలు చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ విత్తనాన్ని విత్తినట్టయితే వర్షపాతం ఒక్కొక్కసారి రబీలో ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచాలి, అదనపు మొక్కలు మనం తీసివేయాలి. ఎందుకంటే ఒత్తుగా ఉంటే దానికి గాలి ఆడక మొక్కలు దిగుబడి తక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత విత్తన శుద్ధి అనేది ప్రత్యేకంగా చేయాలి మొక్కజొన్నలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేసే హైబ్రిడ్ విత్తనాలన్నీ దాదాపు అన్ని విత్తన శుద్ధి చేసే వస్తున్నాయి. ఒకవేళ చేయలేదు అంటే మనము 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదంటే థైరా లేదంటే క్యాప్టాన్, దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్య విషయానికి వస్తే వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజని విత్తే సమయంలోనూ, తర్వాత 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, తర్వాత మిగిలిన 30% 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరాన్ని అయితే విత్తే సమయంలో వేయాలి. అదే పొటాష్ విషయానికి వస్తే సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ను పూత దశలో వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. అదే నీటి పారుదల ఉన్న పంటకైతే విత్తేటప్పుడు నత్రజని 1/4 వంతు 25 నుంచి 30 రోజుల 1/4 వంతు, తర్వాత ఇంకొక 25% అంటే 1/4 వంతు 45 నుంచి 50 రోజుల మధ్య, మిగిలిన 25% 60 నుంచి 65 రోజుల మధ్య వేయాలి. వర్షాధార పంటకైతే 3 దఫాలుగాను, అదే వర్షాధారం కాకుండా మనకు ఇరిగేషన్ సోర్స్ ఉంది అన్నప్పుడు మాత్రం 4 దఫాలుగా వేయాలి. తర్వాత ఎకరాకు తప్పనిసరిగా 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనము 3 పంటలకు ఒకసారి, అంటే ప్రతి పంటకు కాకుండా 3 పంటలకు ఒకసారి 20 కిలోలు 1 ఎకరాకు వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనం పంట దశలో కనిపించినప్పుడు వేయకపోతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము స్ప్రే చేసుకొని పిచికారీ చేసుకుని కూడా ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఎరువుల మోతాదు విషయానికి వస్తే సాధారణ సంకర రకాలకైతే దగ్గర 90 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వాడాలి. అదే రకంగా 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు 1 ఎకరాకు వాడాల్సి ఉంటుంది. అది మనకు తీపి మొక్కజొన్నకైతే 80 కిలోల వరకు నత్రజని, 24 కిలోల వరకు భాస్వరము, 20 కిలోల వరకు పొటాష్ మనము ఇచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా మొక్కజొన్నలో అట్రాజిన్ అనే కలుపు మందును మనం తేలికపాటి నీళ్ళలో 800 గ్రాములు, అదే బరువు నీళ్ళు అయితే 1 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినట్టయితే వెడల్పాటి ఆకులు మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా దాదాపు 1 నెల వరకు అదుపు చేయొచ్చు అనమాట. సో మనం ఇనిషియల్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్నను పప్పుజాతి పంటల్లో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథిలన్నీ మనం వాడాలి. సో సింగిల్ క్రాప్గా వేసినప్పుడు మనకు అట్రాజన్ను, మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో వేసినట్టయితే అంతరపంటగా వేసినట్టయితే పెండిమిథిలాన్ను 1 ఎకరాకు 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు అనమాట. అంతర కృషి అనేది చాలా అతి ముఖ్యమైనది మొక్కజొన్నలో. విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు మనం పశువులతో కావచ్చు, లేదంటే ట్రాక్టర్తో కల్టివేటర్ చేసి అంత వాటితో కూడా రెడ్జర్ కానీ బ్లేడ్ కానీ కల్టివేటర్ కానీ అంతరకృషి చేసినట్టయితే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. తర్వాత మనం నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదనాగలు నడిపించినట్టయితే కలుపు మొక్కలు చాలా వరకు మనకు కంట్రోల్లో పెట్టవచ్చు అనమాట. అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. 6 తోటి పంట కాబట్టి నీటి యాజమాన్య విషయానికి, మొక్కజొన్న విషయానికి వస్తే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. ఈ 3 క్రిటికల్ స్టేజెస్ అనమాట. అంటే పూత రాకముందు, పూత దశలో, లేదా తర్వాత వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో నీరు అనేది అత్యవసరం అవుతుంది. కాబట్టి 30 నుంచి 40

0: రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు అనేది ఉండకూడదన్నమాట. తర్వాత విత్తిన తర్వాత చేల్లో మనం ఏది పంటలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో మనకు 6 నుంచి 8 తడులు అవసరమవుతాయి. అవి ఏంటంటే విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత విత్తిన 15 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు ఒకసారి, తర్వాత పూత దశలో, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజులకు, మరియు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటి తలను తప్పకుండా ఇవ్వాలంట. ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాము. ఈ దశల్లో తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని. అదే దీర్ఘకాలిక వంగడాలకైతే మనకు 1 నుంచి 2 తొడలు అధిక మోతాదులో అవసరమవుతాయి కాబట్టి దీర్ఘకాలిక వంగడాలకు తగ్గినట్టుగా మనకు 1-2 నుంచి 3 నీటి తొడలను అధికంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది నీటి యాజమాన్య విషయానికి. తర్వాత సస్యరక్షణకు వస్తే ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటాయి. దీనికి క్లోరాంతనిపోల్ లేదంటే కొరాజిన్ కానీ రైనాక్సిపైర్ వంటి వాటిని ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగులను ఉధృతి నివారించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3% గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున మనము పైరు విత్తిన మొలకెత్తిన 20 నుంచి 25 రోజులు వేసినట్టయితే దీన్ని కాండం తులసి పురుగులను సమర్థవంతంగా నియోగించుకోవచ్చు అనమాట. ఈ రకంగా అతి ముఖ్యమైనటువంటి వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్నలో మనం యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా ఆలోచించి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని రబీ ఆరుతడి పంటల్లో మనం ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత జొన్న, తర్వాత పెసర ఇట్లాంటి వాటిలో కూడా మనకు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం అనేది ముఖ్యంగా పూత దశలోను, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటిని తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకు ఈ జొన్న కావచ్చు, మేత జొన్న కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు. తర్వాత ముఖ్యంగా శనగ విషయానికి వస్తే ఇటువంటి పంటల్లో మనకు కొన్ని యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మన దేశంలో రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఈ శనగ అతి ముఖ్యమైనది కాబట్టి 4 నుంచి 5 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రబీ విత్తన సమయం వచ్చేసి 15 అక్టోబర్ నుంచి నవంబర్ 1 వరకు మనకు ఈ శనగను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 20 కిలోల నత్రజనిని, 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వాడాల్సి ఉంటుంది. తర్వాత శనగ వర్షాధార పంట అయినప్పటికీ కూడా అవసరమైతే పంట కొమ్మలు వేసే దశల్లో విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత, లేదంటే గింజ గట్టిపడే దశల్లో అంటే 55 నుంచి 60 రోజుల మధ్యలో నీటి తరినిచ్చినట్టయితే కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఆ రకంగా మనకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత శనగలో ముఖ్యంగా వచ్చే శనగ పచ్చ పురుగుకి ఎకరాకు 4 నుంచి 6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్టయితే మనకు ఈ పక్షులు దాని మీద వాలి ఆ శనగ పచ్చ పురుగులు తినడం జరుగుతుంది. కాబట్టి అటువంటి న్యాచురల్ ప్రాసెస్ని మనం పాటించినట్టయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రబీ ఆరుతటి పంటలు అయినటువంటి వరి కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న, తర్వాత పెసలు, తర్వాత మేత జొన్న, అదే రకంగా శనగలో ఇటువంటి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, తర్వాత కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు, విత్తన మోతాదు, తర్వాత విత్తే సమయము, తర్వాత రకాలు, తర్వాత సస్యరక్షణ, సూక్ష్మ పోషకాలు, తర్వాత పోషకాల యాజమాన్య పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: ఆకాశవాణి.

0: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్, వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్

0: ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్, వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
1: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని, అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు వితిన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంటు, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా, వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో, ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ, ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ని, స్కీమ్ని తీసుకొచ్చారు.
0: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
1: మాకు ఇది ప్రధాన వైద్యశాల, ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు, అవి

0: ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్, సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్, అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్, ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్ డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్, వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 square meters ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం

0: మధ్యస్థంగా కొంచెం డీప్గా కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది, అలాంటి వాళ్ళని యెల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ సపరేట్గా ఉంచాలి బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్. టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటిల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తువులు, మార్కెట్ సంస్కరణలు

సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు భీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని.

ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో PGS ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ధి చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. PM ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా APMC మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. FPOల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలం గట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే AI టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా AI సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్ధతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా, సమానంగా పిచికారీ చేయడం

0: డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50 నుంచి 80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్ స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM యువవాణి

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్షను వింటారు. ముందుగా విద్యా సమాచారం. డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవసాయ ఆధారిత కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటికి సంబంధించిన కోర్సుల వివరాలు: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ మరియు సేల్స్, మార్కెటింగ్లో కూడా శిక్షణను అందించనున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే, కాల వ్యవధి 6 నెలలు, శిక్షణ సమయంలో భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఈ కోర్సు అభ్యసించే విద్యార్థులకి పూర్తి ఉచితంగా అందించనున్నారు. తరగతులు ప్రారంభ తేదీ ఈ నెల సెప్టెంబర్ 30 నుండి మొదలవనున్నాయి. చిరునామా: డాక్టర్ డి రామానాయుడు

విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ తునికి, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ. పిన్కోడ్ 502316. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9381959372. ఫోన్ నంబర్ మరోసారి 9381959372. మరొక ఫోన్ నంబర్ 8466942278, 8466942278. మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఉద్యోగ సమాచారం వింటారు ఇప్పుడు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి నిర్వహిస్తున్న కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపే ప్రతిభతోనే నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల సంఖ్య 2536 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఖాళీల వివరాలు లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్, అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, హవాల్దార్ విభాగాల వారీగా ఖాళీలను తర్వాత ప్రకటించనున్నారు. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. నేషనల్, స్టేట్ ఓపెన్ స్కూల్ విధానంలో చదువు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం, ప్రజాపంపిణీ విభాగం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల్లో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా, సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. వీటికి సంబంధించిన వయోపరిమితి 2026 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయోపరిమితి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 అక్టోబర్ 2026. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు ఉంటుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపిక విధానం 2 దశల్లో ఉంటుంది. మొదటిది టైర్ 1 ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. టైర్ 2 కంప్యూటర్ నాలెడ్జ్ మరియు స్కిల్ టైపింగ్ టెస్ట్లో కూడా పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీలు ప్రకటించవలసి ఉంది. మరిన్ని వివరాల కోసం www.ssc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి www.ssc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. క్రీడా ప్రపంచంలో ప్రతిరోజు ఓ కొత్త ఉత్సాహం, ప్రతి విజయం వెనుక ఎన్నో గంటల సాధన, పట్టుదల, కృషి దాగి ఉన్నాయి. దేశం కోసం బరిలోకి దిగిన మన క్రీడాకారులు తమ ప్రతిభతో భారత కీర్తిని మరింతగా ఇనుమడింపచేస్తున్నారు. మరి ఈ వారం క్రీడా ప్రపంచంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలపై ఓ సమీక్షను వింటారు. భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్లో భారత జట్టు విజయంతో శుభారంభం చేసింది. తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ని ఓడించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో 139 పరుగులు చేసి 55వ వన్డే సెంచరీని నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని ఆయన చేరుకున్నారనే చెప్పాలి. ఆసియా క్రీడల్లో భారత జోరు కొనసాగుతుంది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, హాకీ, క్రికెట్ తదితర విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. ప్రతి విజయంతో భారత పతకాల సంఖ్య పెరుగుతూ దేశ క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆసియా క్రీడల కబడ్డీ పోటీల్లో భారత జట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. పురుషుల ఫైనల్లో భారత్ ఇరాన్ను 40-34 స్కోర్తో ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణాలు సాధించడం ద్వారా భారత కబడ్డీ జట్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటాయి. ఇక బ్యాడ్మింటన్ విభాగంలో పివి సింధుకి ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్లో చైనా క్రీడాకారిణి చెన్ ఎఫ్ఎం చేతిలో ఓటమి ఎదురైంది. సురిచి సింగ్, కమల్జిత్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించారు. ఇంకా మహిళల షాట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆవిడ గుండును 17.17 మీటర్ల దూరం విసిరింది. చైనాకు చెందిన సంగ్ జియాన్ 19.40 మీటర్లు విసరగా జాంగ్ లిన్రు 18.14 మీటర్లు విసిరి స్వర్ణ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఇక భారత హాకీ జట్లు పురుషుల విభాగంలో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 8-2 గోల్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. జపాన్లో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో గెలిచి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. మహిళల హాకీ జట్లు కూడా అద్భుతమైన ఆట తీరుతో ముందుకు వెళ్ళాయి. సింగపూర్లో జరిగిన మ్యాచ్లో 7-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ దిశగా అడుగులు వేసింది. ఇండోనేషియాపై 17-1 గోల్స్తో భారీ తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు.

టేబుల్ టెన్నిస్ విభాగంలో మనుషా దియా చిత్తాలే ఈ శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ జోడి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. చెస్ ఒలింపియాడ్లో భారత్ ఇంగ్లాండ్ని 2.5

1.5 పాయింట్ల తేడాతో ప్రపంచ ఛాంపియన్ డి గూకేష్, ఆర్ ప్రజ్ఞానంద భారత్ తరపున విజయాలు సాధించారు. అథ్లెటిక్స్పై కుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల ఫైనల్స్లో పోటీ పడనున్నారు. అలాగే పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజీర్, గుర్వీందర్ సింగ్ పాల్గొననున్నారు. అలాగే యువ అథ్లెట్ అన్సీ సోజన్ మహిళల లాంగ్ జంప్లో రజత పతకం సాధించింది. ఈ ఆదివారం జరిగిన ఫైనల్స్లో అన్సీ 6.5 మీటర్లు దూకి 2వ స్థానంలో నిలిచింది. కేవలం 0.2 మీటర్ల స్వల్ప తేడాతో ఆవిడ స్వర్ణాన్ని కోల్పోయారు. తొలి ప్రయత్నంలో 6.49 మీటర్లు, ఆపై 6.46 మీటర్లు, అనంతరం 6.31 మీటర్లు దూకింది. 5వ ప్రయత్నంలో ఉత్తమంగా 6.53 మీటర్లు జంప్ చేసింది. చివరి ప్రయత్నంలో 6.49 మీటర్లే దూకగలిగింది. స్క్వాష్లో భారత యువ ఆటగాళ్లు అనాహత్ సింగ్, అభయ్ సింగ్ రజతాలు గెలిచారు. ఆసియా క్రీడల్లో స్క్వాష్లో భారత్కు ఇప్పటి వరకు వ్యక్తిగత పసిడి దక్కలేదు. 2014-2023 క్రీడల్లోనూ సౌరవ్ ఘోషాల్ ఫైనల్కి చేరిన రజతంతోనే సరిపెట్టుకున్నారు. ఇంకా ఆసియా క్రీడల క్రికెట్లో భారత్ వరుసగా 2వసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ పతకం తేవడంలో స్మృతి మందాన, షఫాలి వర్మ, తెలుగమ్మాయిలు శ్రీచరణ్ది కీలక పాత్రనే చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్ షఫాలి 3 మ్యాచ్ల్లో 188 పరుగులు చేసింది. అందులో బంగ్లాదేశ్పై సాధించిన ఒక మెరుపు సెంచరీ కూడా ఉంది. ఆసియా క్రీడలకు ముందు ఆసియా కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన షఫాలి అదే జోరును జపాన్లోనూ ప్రదర్శించింది. జపాన్పై 40 నాటౌట్ ఫైనల్లో శ్రీలంకపై 40 పరుగులు చేసింది. ఇక బంతిలోనూ మాయ చేసిన ఈ అమ్మాయి 4 వికెట్లు పడగొట్టింది. ఇక ఓపెనర్ స్మృతి మందాన మరోసారి తన స్థిరత్వాన్ని చూపించింది. ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన స్మృతి బంగ్లాదేశ్పై 37 పరుగులు సాధించింది. వీరిద్దరి చక్కని భాగస్వామ్యంతో భారత్ మెరుపు ఆరంభాలను అందించారు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో సత్తా చాటిన షఫాలి, స్మృతి గత ఆసియా క్రీడల జట్టులోనూ భారత్ బంగారం గెలవడంలో కీలకమయ్యారనే చెప్పాలి. మీరింతవరకు క్రీడావలోకనం అంశం ద్వారా భారత్ ఏషియా గేమ్స్ సంబంధించిన క్రీడా విశేషాలు విన్నారు. ఇప్పటి వరకు ఏషియన్ గేమ్స్లో భారత్కు 39 పతకాలు సాధించింది. అందులో షూటింగ్ నుంచి అత్యధికంగా 9 పతకాలు వచ్చాయి. మరిన్ని క్రీడల్లో భారత క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. మరిన్ని విజయాలతో భారత్ పతకాల సంఖ్య పెరగాలని ఆశిస్తూ మరిన్ని క్రీడా విశేషాలతో మరోసారి కలుద్దాం. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. వార్తల వివరాలు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన

0: కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: First and foremost, there is no shortage of energy per se in the world. Total amount of crude oil availability per day, I think, is about 104 million barrels. The world is only utilizing 94. So there's enough available. Aap 2014 ka daam dekh lo, 2021 ka daam dekh lo, 2026 ka daam dekh lo, aur 107,000 retail outlets are in the country. Ek jagah dry out nahi hua.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 trillion లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్ తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు ₹5 లక్షల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్షయానం, అంకుర సంస్థలు, నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టంను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ 2 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
3: रबी हो या खरीफ हो, दोनों फसलें हमारे लिए बहुत महत्वपूर्ण हैं. इन कॉन्फ्रेंस में हम पूरी प्लानिंग करते हैं और प्लानिंग इसलिए महत्वपूर्ण है कि कहां कम बारिश हुई है, कहां ज्यादा बारिश हुई है, उपलब्ध

0: संसाधन जल जैसे हमारे पास कितने हैं, मिट्टी में नमी कितनी है और इन परिस्थितियों में कहां कौन सी किस्म ज्यादा उपयोगी रहेगी, इसमें हम दलहन मिशन, तिलहन मिशन, प्राकृतिक खेती, विविधीकरण, डाइवर्सिफिकेशन जिसमें गेहूं के अलावा बाकी फसलों पर भी ध्यान, तो सब चीजों पर विस्तृत और व्यापक चर्चा करेंगे।
1: దేశ ప్రగతి అభివృద్ధికి విద్యార్థులు దోహదపడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగుంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యత యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్ట్రపతి మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పథకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గులివీర్ సింగ్ 2వ రజత పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పథకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పథకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పథకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పథకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్బాతర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో 2 దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM చిత్రమజ్జరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి ప్రభాకర్ సంగీతం అందించిన పాటను వింటారు. పాడినవారు సత్యప్రకాష్, చిన్మయీ శ్రీపాదం.

కార్యక్రమంలో మరో చక్కని గీతం. దసరా చిత్రం నుంచి సంతోష్ నాయర్ పాడిన పాట వింటారు. స్వరకల్పన కూడా సంతోష్ నాయర్ గారే.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట చిరుత చిత్రం నుంచి రంజిత్ గీతామాధురి పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. పాటకు వేలాయరా కార్యక్రమం ద్వారా ప్రేమించి చూడు అనే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, నాగలక్ష్మి, లలిత, వైష్ణవి. వీరందరి కోసం ప్రేమించి చూడు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాటను వింటారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ గడద అందాల చేతులు కంద

ఉయ్యాల ఊచే వయ్యాది చేతులు మోటాదు తోలాల ఇంపైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా ఇటు అప్ టు డేటుగా తిప్పు టాపుగా అలసిపోవాలా ఓ మీ అందాల చేతులు కంద

మలదన్న వనిత మహిళన కనరాదు. ఈ కోపమెందుకు తాపమెందుకు తగునా ఇది నీకు. నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద.

అనగానే పొంగేను ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను ఇక వలపు దారిలో కలికి సేవలు కాలం గడిపేను అందాల చేతులు కందేలు పాపం ఎందుకు ఈ బెడద సా

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా పాటకు వేలైరా. శ్రోతలు కోరిన వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. పల్నాటి బ్రహ్మన్నాయుడు ఆ చిత్రం నుంచి ఓసోసి పూలతీగ అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, వైష్ణవి. వీళ్ళందరూ ఈ పాటను ప్రసారం చేయమంటూ మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం పల్నాటి బ్రహ్మన్నాయుడు చిత్రం నుంచి ఓసోసి పూలతీగ అనే పాట ప్రసారమవుతుంది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా ఆదిత్య 369 చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి జానవులే నర జానవులే అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఆదిత్య 369 చిత్రం నుంచి మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం. తప్పకుండా వినండి.

పాటకు వేలాయిరా కార్యక్రమం ద్వారా మాకు నచ్చిన పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత. వీరందరూ గీతాంజలి చిత్రం నుంచి జల్లంత కవ్వింత కావాలిలే అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. ఎద్దుమైలార నుండి వీరి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం వేటూరి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, మీ అందరి కోసం ఈ పాట. తప్పక వినండి, ఆనందించండి.

పాటకు వేలాయిరా కార్యక్రమం ద్వారా ఇద్దరూ అసాధ్యులే. ఈ చిత్రంలోని చినుకు చినుకు పడుతూ ఉంటే అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మర్రిపాలెం నుండి పండిత శ్రీనివాసరావు గారు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ మా కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం మీరు కోరిన పాట తప్పక వినండి.

పాటకు వేలైరా. కార్యక్రమం ద్వారా చివరిగా వినబోతున్న పాట జాకీ చిత్రం నుంచి ఎస్ జానకి గారు గానం చేసిన పాట కరివదలని చెలిమి కనరావా అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్న శ్రోతలు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేశ్ రెడ్డి, తీక్షితారెడ్డి వీరందరూ పొన్నాపురం కాలనీ నంద్యాల నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం వీరు కోరిన పాట.

మీరు ఇంతవరకు పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20 ఆసియా గేమ్స్ డైలీ హైలైట్స్ విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం శ్రోతల మనసును హాయికొలిపే ఆపాత మధురాలు ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వింటారు మధుర గీతాలు కార్యక్రమంలో. ముందుగా మీరు వినబోతున్న పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటను వింటారు. గానం శ్రీనివాస్, స్వర్ణలత.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 నిమిషాలకు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

మధురగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సినారే, సంగీతం కీరవాణి.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట బాంబే చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి.

మధురగీతాలు కార్యక్రమంలో వినబోయే మరో మధుర గీతం గోరింటాకు చిత్రం నుంచి కేవీ మహదేవన్ స్వరపరిచిన గీతాన్ని వింటారు.

ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ జయశ్రీ పాడిన పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై మధుర గీతాలు ఆపాత మధురం. ఇప్పుడు మీరు వినబోతున్న పాట ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆరుద్ర.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో